ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ ద్వారా 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57:38. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం ఐక్యతను పెంచి బృందగానం వింటారు. రచన శ్రీ ఎస్విఎల్ నరసింహారావు. సంగీతం శ్రీ జి రామచంద్రారావు.

ليس البر أن تولوا وجوهكم قبل المشرق والمغرب ولكن البر من آمن بالله واليوم الآخر والملائكة والكتاب والنبيين وآتى المال على حبه ذوي القربى واليتامى والمساكين وابن السبيل والسائلين وفي الرقاب وأقام الصلاة وآتى الزكاة والموفون بأهدهم إذا عاهدوا والصابرين في البأساء والضراء وحين البأس أولئك الذين صدقوا وأولئك هم المتقون صدق الله العظيم. అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఇప్పుడు నేను సర్వమానవాళి శ్రేయస్సు కొరకు మార్గదర్శముగా పంపబడిన దైవగ్రంథము ఖురానులోని 2వ అధ్యాయం నుంచి 177వ ఆయతను పఠించాను. ఇందులో ముఖ్యముగా సత్కార్యం అంటే ఏమిటి, సత్యసంధులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటి అనేవి చెప్పబడింది. ముందుగా సత్కారం అంటే ఏమిటో తెలుసుకుందాం. అల్లా పైన, ఆయన దైవదూతల పైన, ఆయన ప్రవక్తల పైన, దైవ గ్రంథాల పైన, ప్రళయ దినము పైన విశ్వాసం ఉంచిన వారే నిజమైన విశ్వాసులు. ఎందుకంటే ఈ విశ్వాసమే సకల సత్కార్యాలకు, ఇహపర లోకాల సౌభాగ్యము కొరకు పునాది వంటిది. ఈ విశ్వాసముతోనే మనిషి నిజాయితీగా ప్రతిఫలము ఆశించకుండా నిస్వార్థ సేవ ఇతరులకు చేస్తాడు, దురాశకు దూరంగా ఉంటాడు. ఇంకా 2వ విషయము, సత్కార్యాలు అంటే ఏంటి అనేవి కూడా కొంచెం విఫలముగా చెప్పబడ్డాయి. మొదటిది, తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని ముందు నిరుపేదలైన బంధువులపైన ఖర్చు చేస్తారు, ఆ తర్వాత అనాథలపైన జాలితో అల్లా ప్రసన్నత కొరకు ఖర్చు చేస్తారు. 3వది, ఇతర నిరుపేదలు ఎవరైనా సరే మనవారు పరాయి వారు అని చూడకుండా ఆపదలో అందరికీ సహాయపడతారు. 4, బాటసారులపైన ఖర్చు చేస్తారు. అంటే మనిషికి డబ్బు ఉండవచ్చు, కానీ అతను ప్రయాణంలో తన డబ్బును పోగొట్టుకుంటాడు. ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, చోరీ జరిగింది, లేకపోతే ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, అప్పుడు అతను కొత్త ప్రదేశం

0: దేశంలో ఎవరైనా అడుగుతాడు అలాంటి వారికి టైమ్లీ హెల్ప్ చేశారు. 5, నోరు తెరిచి సహాయంను అర్థించే వారికి కూడా సహాయం చేస్తారు. 6, నిరపరాధులైన ఖైదీలను విడిపించడానికి తమ వంతు సహాయం చేస్తారు. వారిని బెయిల్ పైన విడిపించడానికి ఏదో కొంత సహాయం చేస్తారు. 7, సత్యసంధులు పుణ్యాత్ములు తమ నమాజును ప్రార్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడరు. పురుషులైతే సామూహికంగా చేస్తారు, స్త్రీలు ఇళ్లలో చేసుకుంటారు. 8, జకాతు అంటే విధి దానము, తప్పనిసరిగా చేయవలసింది. పేదలకు ఇచ్చేస్తారు అంటే తమ ఆదాయము నుంచి విధిగా 2.5% దానం చేయాలి. ఇది కనీసంగా చెప్పబడింది. ఆ పైన మనిషి ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత అతని ఇష్టానికే వదిలివేయబడింది. 9, పుణ్యవంతులు సత్యసంధులు తమ చేసిన వాగ్దానానికి పూర్తి చేస్తారు. ఎందుకంటే ఇస్లాంలో వాగ్దానము అప్పులాంటిది, దానిని తీర్చివేయడం తప్పనిసరి అని చెప్పబడింది. 10, కష్టాలలో లేమిలో సత్య అసత్యాల పోరాటంలో ధైర్యం చూపుతారు. తమ నిజాయితీని వీడరు, అధర్మంగా ఏదీ చెయ్యరు. ఎందుకంటే ఈ కష్టాలు దేవుడు తమకు పెట్టిన పరీక్షగా భావిస్తారు అని ఖురాన్ చెప్తుంది. అల్లా సహనం వహించే వారితో ఉంటాడు అని నొక్కి చెప్పబడింది. ఇప్పుడు చెప్పబడిన 10 లక్షణాలు ఉన్నవారే నిజమైన దైవభక్తులు అని ఖురాన్ నొక్కి చెబుతుంది. చివరగా దువా, అల్లాహ్ మనకు నిజమైన దైవభక్తులుగా జీవించే ధైర్యము ఇవ్వమని వేడుకుందాం. ఆమీన్.
1: శ్రీమతి శంషద్ యాసిన్ ఖాన్ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు. కార్యక్రమంలో విత్తన శుద్ధులు, వాడుక, ఉపయోగాలు అంశంపై శ్రీ ఎం సుధాకర్ రెడ్డి ఇచ్చిన సూచనలు.
2: విత్తనం వేసుకునే సీజన్ వస్తూ ఉంది. మనము సరైన విత్తనాన్ని, మన ప్రాంతానికి అనువైనటువంటి విత్తనాన్ని మరి మన తోటి రైతుల దగ్గరనో లేదా మార్కెట్లోనూ తెచ్చుకుంటాం. కాకపోతే కాస్త ముందు జాగ్రత్త చర్యగా ముందే మంచి విత్తనాన్ని సేకరించుకొని సిద్ధం చేసుకుంటే మంచిది. మనం పొలం అంతా సిద్ధం చేసుకొని దున్నుకొని అంతా సిద్ధమైనాక విత్తనం కోసం పోయామనుకోండి, ఒకసారి దొరకవచ్చు, దొరకపోవచ్చు. మంచి విత్తనం దొరకపోతే మళ్ళీ ఆలస్యం అవుతుంది, పదును పోతుంది. అట్లా కాకుండా కాస్త ముందుగా మనం సిద్ధం చేసుకుందాం. సరే, విత్తనం తెచ్చిపెట్టుకున్నాం ఇంట్లో. విత్తనము మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తూ ఉన్నాము, తెచ్చుకున్నటువంటి విత్తనాన్ని సరాసరి పొలంలో వేసేస్తూ ఉన్నాం. కానీ ఒకటి గమనించాలి, మన పంటకి ఆశించేటువంటి కొన్ని రకాల చీడపీడలు మన కళ్ళకు కనపడవు. అలా కనపడనటువంటి కొన్ని సూక్ష్మజీవులు విత్తనం మీద ఉండుండొచ్చు. అవి సరైనటువంటి అదును కోసం వేచి ఉంటాయి. ఎప్పుడైతే మనం విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో వేస్తామో, తడి భూమిలో వేస్తామో, మన విత్తనం మొలకెత్తడానికి ఏ విధంగా అయితే తడి అవసరమో, ఆ సూక్ష్మజీవులు ఉదాహరణకు ఆ బూజుకి దానికి కూడా తడి అవసరం. తడి ఎప్పుడైతే తగిలిందో ఆ తడిని ఉపయోగించుకొని అది కూడా మొలకెత్తుతుంది. మొలకెత్తి మరి ఏం చేస్తుంది, దానికి ఆహారం కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? మనం వేసినటువంటి విత్తనం అప్పటికే నాని ఉంటుంది కదా తడిలో, అది కూడా మొలకెత్తు ఉంటుంది కదా. అప్పుడెప్పుడే మొలకెత్తేటువంటి ఆ మెత్త

పదార్థాన్ని ఈ బూజు ఆశిస్తుంది. మరి రోగం రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకు మనం ఏం చేయాలి? మనం తెచ్చుకున్నటువంటి విత్తనానికి చుట్టూ కూడా ఒక పొరలాగా మనం మందుని కనుక పట్టించి విత్తనం వేస్తే, అప్పటికే ఆ విత్తనం పై పొరలో ఉన్నటువంటి ఏదైనా బూజు కారకాలు ఉంటే అవి చనిపోతాయి. లేదా మనం నేలలో వేసినప్పుడు నేలలో అప్పటికే ఉన్నటువంటి బూజు కారకాలు ఉంటాయి కదా, రోగ కారకాలు ఉంటాయి కదా, వాటిని మన విత్తనం దగ్గరికి రాకుండా ఒక కవచంలాగా విత్తనం చుట్టూ ఉంటుంది. ఎంత ఉపయోగం! అప్పుడు మన విత్తనం చచ్చినటువంటి మొలక ఆరోగ్యంగా పైకి పెరుగుతుంది. అందుకే మనము ఈ విత్తన శుద్ధి అనే దాన్ని కనుక అలవాటు చేసుకుంటే సమస్య ఉండదు. మామూలుగా ఎప్పుడైనా మనం పంట మీద ఏదన్నా పురుగు మందు కానీ తెగుళ్ళు మందు కానీ జల్లాలంటే 200 గ్రాములు, 400 గ్రాములు, అరకిలో లేకపోతే 1 లీటరు ఇంత పడుతుంది. కానీ

0: విత్తన శుద్ధి అనే దాన్ని కనుక అలవాటు చేసుకుంటే సమస్య ఉండదు. మామూలుగా ఎప్పుడైనా మనం పంట మీద ఏదైనా పురుగు మందు కానీ తెగుళ్ళు మందు కానీ జల్లాలంటే 200 గ్రాములు, 400 గ్రాములు, 1/2 కిలో లేకపోతే 1 లీటరు ఎంత పడుతుంది? కానీ విత్తన శుద్ధికి మనకు అవసరమైనటువంటి మందు ఎంత మోతాదు అవసరం? 1 కిలో విత్తనానికి సుమారుగా 3 గ్రాములు అంతే. అదే కార్బన్ డైజిన్ లాంటి మందు అయితే 1 గ్రామే. ఇంత తక్కువ మందుతో మనం మన పంటని పంట మొదటి దశలో మొలక బయటకు వచ్చిందాక మనం కాపాడుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే అంతర్వాహిక మందులైనటువంటి ఈ కార్బన్ డైజిన్ లాంటి మందు కానీ ఇమిడాక్రోపిడ్ లాంటి మందులు కానీ వాడినప్పుడు దాని ప్రభావం విత్తనం లోపలికి కూడా పోయింది కాబట్టి పంట మొదటి దశ అంతా కూడా మనకి ఈ మందులు అనేవి రక్షణ కల్పిస్తాయి. సరే, ఈ మధ్యకాలంలో మేము మందులు వాడము, రసాయనాలు వాడము, మంచి ప్రకృతి వ్యవసాయం చేద్దాం అని అనుకుంటున్నాం అని అన్నాం అనుకోండి, మంచిదే, దానికి కూడా పద్ధతి ఉంది. బీజామృతం అని మనకి సహజ వ్యవసాయంలో పద్ధతి ఉంది. ఈ బీజామృతాన్ని ఎట్ట తయారు చేసుకోవాలి? చాలా సులువు. మనకి కావాల్సిందల్లా 1-5 లీటర్లు ఆవు మూత్రం, 1-5 కిలోలు ఆవు పేడ, 1-20 లీటర్ల నీళ్లు, 100 గ్రాములు, 200 గ్రాములు సున్నా. మొదట మనము ఈ నీళ్లల్లో ఈ మూత్రం, ఈ పేడ, ఈ 200 గ్రాములు సున్నం వేసేసి బాగా కలిపెట్టాలి. ఇంకా వీలైతే 1 పిడికెడు పుట్టమన్ను. పుట్టమన్ను ఎందుకు వేస్తారో తెలుసా? పుట్టమన్నులో మనకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అవి బాగా పెరగటానికి ఈ పేడ, ఈ మూత్రం ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటన్నిటిని కలిపెట్టి 1-24 గంటలు కనుక ఉంచి తర్వాత మనకి బీజామృతం సిద్ధమైనట్టు. మరి ఎట్ట ఉపయోగించాలి దీన్ని? దీన్ని మనం ఏ విత్తనాన్ని అయితే మనం పంటలో వేయబోతున్నామో ఆ విత్తనాల్ని దీంతో తడపడం కానీ లేకపోతే దాంట్లో నానబెట్టడం కానీ చేయాలి. విత్తనాన్ని బట్టి ఉదాహరణకి ఒడ్లు ఉన్నాయి, దాన్ని మనము ఈ బీజామృతంలో 15-20 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టి తీసామంటే విత్తన శుద్ధి అయిపోయినట్టే. అదే పొర మెత్తగా ఉంటుంది, వేరుశనగకాయలు ఉంటాయి కదా, వేరుశనగ విత్తనాల మీద పొర ఎంత పల్చగా ఉంటుంది, దాన్ని అలా మనం నానబెడితే పొర పడిపోయింది. అందుకని ఈ వేరుశనగ కానీ, పెసరకు కానీ, మినుముకు కానీ ఇలాంటి వాటికి పైన మనము ఈ బీజామృతాన్ని జల్లుతాం. ఆ విత్తనం అంతా బాగా తడిచేలాగా జల్లుతాం. జల్లి బాగా ఎక్కువ కదిలించకుండా నీడలో ఆరబెడతాం, పొర పాడైపోకూడదు. ఆ విధంగా చేస్తే విత్తన శుద్ధి అయిపోయినట్టే. ఈ విధంగా మనము విత్తన శుద్ధి చేసుకుంటే సహజ వ్యవసాయంలో కూడా మనకి పంట మొదటి దశలో విత్తనానికి వచ్చేటువంటి తెగుళ్ళు కానీ లేకపోతే మొలకకు వచ్చేటువంటి తెగుళ్ళు కానీ రాకుండా చేసుకోవచ్చు. ఇకపోతే వరిలో ప్రధానంగా విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనైజ్ మందును కలిపి దాంట్లో మన విత్తనాన్ని నానబెట్టుకున్నట్టయితే కనుక, అంటే మండే కట్టుకుంటా ఉంటాం, అలా కట్టుకుంటే కనుక మనకి విత్తన శుద్ధి అయిపోయినట్టే. మనం ఎలాగ మండే కట్టుకుంటాం కానీ చాలామంది మందు కలపరు. ఊరికి మనం 1 లీటర్ నీటికి 1 గ్రాము లెక్కన కార్బనైజం కలుపుకొని 20 లీటర్ల నీళ్ళకి 20 కిలోల విత్తనాన్ని మనం నానబెట్టుకుంటే విత్తన శుద్ధి అయిపోయినట్టే, మండగట్టుకున్నట్టం అయిపోయినట్టే. ఇలాగే ఇతర పొడి మందులు కనుక కలపదలుచుకున్నట్లయితే కనుక మనము విత్తన శుద్ధుల్లో ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నాం, లేదంటే వేరుశనగ పంటలు వేస్తున్నాం, ఇతర పంటలు వేస్తున్నాం, వాటికి క్యాప్టాన్ కానీ థైరాన్ కానీ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి పంట మొదటి దశలో పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మనం జీవ నియంత్రణ శిలీంద్ర నాశనులు ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అలాగే జీవన ఎరువులతోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. కాకపోతే జీవనట్టు పదార్థంతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు పంట వేయడానికి 1 గంట ముందు మాత్రమే చేసుకోవాలి. మామూలు రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునే 2-3 రోజుల ముందు కూడా చేసుకోవచ్చు.
1: ఇంతవరకు పొలం పనులు కార్యక్రమంలో విత్తన శుద్ధులు వాడుక, ఉపయోగాలు అంశంపై శ్రీ ఎం సుధాకర్ రెడ్డి ఇచ్చిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు యానం ప్రాంతపు రైతులకు, సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. 24 గంటల్లో

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి రిలే, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: अपनी भावनाओं के अनुसार देखा. कुछ को वो वीर रस की प्रतिमूर्ति दिखे तो कुछ ने उन्हें अपने.
2: आकाशवाणी प्रांतीय वार्तलु चदुतनदी पोपुरी मुरलीकृष्ण प्रसाद. मुख्यांशालु विकसित भारत 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
3: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ కింద క్వార్ట్జ్ కానీ లైమ్స్టోన్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ శాంప్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ శాంప్స్ మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి డీకే మైనింగ్ సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలించేదానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీధికి రావడం జరిగింది.
2: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై ఉన్నతి పత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత

0: నేళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయనిధి ద్వారా వేగంగా ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ
1: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వటం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు, పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలో చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్ళు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన

0: మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈ దుర్గాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుకూరి దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళనం 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు సంస్కృతికి పెద్దబేట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आकलयात्। श्रीगोयलः तत्रत्य भैषजोद्योगस्य प्रमुख प्रतिनिधिभिः साकमपि विचार विनिमयं करिष्यति। वाणिज्योद्योग मन्त्रालयेन उक्तं यत् एषः प्रवासः भारत स्विट्जरलैंड आर्थिक सहयोगं सुदृढं करिष्यति, सहैव भारत EFTA व्यापार आर्थिक सन्धेः कार्यान्वयनस्य चर्चां सुगमां करिष्यति। एतदतिरिच्य मंत्री ज्यूरिख नगरे स्विस विपणिभिः निवेशकैः च सह मिलित्वा द्विपक्षीय व्यापारस्य निवेशस्य संस्थागत सहयोगस्य विस्ताराय अवसराणां गवेषणं च विधास्यति। सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन बैडमिंटन स्पर्धायाः महिला एकल वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य प्रागुपान्त्य चक्रं प्रविष्टवत्यौ। आगामी क्रीडायां सिंधुः चेन युयू इत्यनया सह स्पर्धिशिष्ट। एतत्पश्चात् पुरुष एकल वर्गे किरण जॉर्ज, सनी दयानन्दः, तरुण मेन्नेपल्ली च स्वस्व क्रीडासु पराभूताः। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట. తొలి అంశంగా ప్రపంచ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం విశిష్టతను, పాలకోడేటి శ్యామలమ్మ జన్మదినం సందర్భంగా ఆమె జీవిత విశేషాలను ప్రముఖ గేయ రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సాహిత్య సేవలను తెలుసుకుంటాం. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన పిగ్మెంటేషన్ రావటానికి కారణాలు, సన్స్క్రీన్ లోషన్ నుండి కెమికల్ పిల్స్ వరకు వాడుకలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశం గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె జయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఉదయ సమీరాలు కార్యక్రమంలో గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి కూడా ఉంటాయి. 8:30 వార్తావాక్య విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం, శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:59 తిరిగి 10:30 పాటల పల్లకి. శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 పై రెండు నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధు మంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి కార్యక్రమంలో ప్రపంచ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా పిల్లలని పనికి కాదు బడికి పంపుదాం అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి సంభాషణ వింటారు. 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం, శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 2:00 యువవాణితో మొదలు. 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో తొలి అంశంగా లయ విన్యాసం. శ్రీ వెంటూరి దుర్గా సాహెబ్ గారి డోలు లయ విన్యాసం ఆది తాళం వింటారు. అదేవిధంగా కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం కూడా ఉంటాయి. వికాసం శీర్షికన అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుంటాం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ముందు జాగ్రత్తతో ఏ పురుగు నివారణ సాధ్యం అనే అంశంపై కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ సీతారామ శర్మ వివరణ వింటాము. కార్యక్రమంలో కొనసాగింపుగా జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఆర్ పార్వతి అందిస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలన అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.

8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 ఆపాత మధురాలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాలు దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టి

0: పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ధి పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేర

ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఇది పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు. నేటి మాట శీర్షికన తొలి అంశం ప్రపంచ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్నారి చేతిలో ఏముండాలి? పుస్తకమా, లేక పనిముట్ట? పాఠశాల బాట పట్టాలా, లేక పనికి వెళ్ళాలా? ప్రతి చిన్నారి జీవితంలో బాల్యం అనేది ఎంతో విలువైన దశ. ఆడుకోవడం, చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, భవిష్యత్తు గురించి కలలు కనటం వారి హక్కు. కానీ ఇంకా ఎంతోమంది చిన్నారులు తమ వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. వారి బాల్యం పని గంటల్లోనే కరిగిపోతుంది. అందుకే బాలకార్మిక వ్యవస్థపై సమాజంలో అవగాహన పెంచేందుకు, పిల్లల హక్కులను కాపాడేందుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 నుండి ప్రతి సంవత్సరం జూన్ 12 ఈ దినోత్సవం నిర్వహిస్తోంది. పిల్లలు దేశ భవిష్యత్తు అంటాం. అయితే ఆ భవిష్యత్తు బలంగా ఉండాలంటే ప్రతి పిల్లవాడికి విద్య అందాలి. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక పరిస్థితుల కారణంగా ఏ చిన్నారి చదువుకు దూరం కాకూడదు. మన బాధ్యత కూడా ఎంతో కొంత ఉంది. మన ఇళ్లల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కడా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. మన పరిసరాల్లో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే చూసి చూడనట్టు వదిలేయకుండా వారి భవిష్యత్తు కోసం స్పందించాలి. అవసరమైతే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం అందించాలి. గుర్తుంచుకుందాం, ఒక చిన్నారి చేతిలో పుస్తకం పెట్టడం అంటే కేవలం ఒక విద్యార్థిని తయారు చేయటం కాదు, ఒక మంచి పౌరుడిని, ఒక మంచి భవిష్యత్తును నిర్మించటం. పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు పుస్తకాలు ఉండాలి, పని భారం కాదు బాల్యం ఉండాలి, బాధ్యతలు కాదు కలలు ఉండాలి. నేటి మాట శీర్షికన తర్వాత అంశం స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబగారి జీవిత జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు.

1902 జూన్ 12 కైకలూరులో జన్మించిన శ్యామలాంబ గారు చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలతో పెరిగారు. దేశం కోసం పోరాడటం పురుషులకే పరిమితం కాదని, మహిళలు కూడా స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించగలరని తన జీవితంలో నిరూపించారు. 1932 శాసనోల్లంఘన ఉద్యమం పాల్గొని 7 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. 1941 వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని మరో 6 నెలల పాటు కఠిన కారాగార శిక్షను కూడా ఎదుర్కొన్నారు. అయితే జైలు గోడలు ఆమె సంకల్పాన్ని ఏమాత్రం బలహీనపరచలేకపోయాయి. దేశం కోసం పనిచేయాలనే తపనను మరింత బలపరిచాయి. శ్యామలాంబ గారి ప్రత్యేకత ఏమిటంటే, స్వాతంత్ర ఉద్యమం కేవలం నాయకుల ఉద్యమంగా కాకుండా యువత ఉద్యమంగా మారాలని ఆమె కోరుకున్నారు. యువజన సమావేశాలు నిర్వహిస్తూ యువతలో దేశభక్తి జ్యోతిని వెలిగిస్తూ స్వాతంత్ర పోరాటం వైపు వారిని ప్రోత్సహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాసేవను కొనసాగించారు. రాజమండ్రి పురపాలక సంఘ సభ్యురాలిగా పనిచేస్తూ నగర అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా భావించారు. నేటి తరానికి శ్యామలాంబ గారి జీవితం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, లక్ష్యం కోసం త్యాగం చేయాలనే నిబద్ధత ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆమె జీవితం చెబుతోంది. నేటి మాట శీర్షికన చివరి అంశం, ప్రముఖ గేయ రచయిత, జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన సాహిత్య సేవలను స్మరించుకుందాం. తెలుగు ప్రజలకు సినారేగా సుపరిచితులైన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు కవి, గేయ రచయిత, పరిశోధకుడు, అధ్యాపకుడు, వక్తగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. 80కి పైగా సాహిత్య గ్రంథాలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కవిత్వం, గేయ కావ్యాలు, గజళ్ళు, నాటికలు, వ్యాసాలు, విమర్శా రచనలు వంటి అనేక ప్రక్రియల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఆయన రచన విశ్వంభరకు 1988 దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం అయిన జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఈ కృతి ద్వారా తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగింది. సినారే గారు కేవలం సాహిత్య ప్రపంచానికే పరిమితం కాలేదు. తెలుగు చలనచిత్ర రంగంలో 3000కు పైగా పాటలు రచించి సాహిత్య సౌందర్యాన్ని సినీ గీతాలకు అందించారు. ఆయన పాటల్లో భావం ఉంటుంది, భాష మాధుర్యం ఉంటుంది, జీవిత సత్యాలు ఉంటాయి. అందుకే ఆయన గీతాలు తరాలు మారినా చిరస్థాయిగా నిలిచిపోయాయి. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన విశిష్ట సేవలందించారు. తెలుగు భాషాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేశారు. 2017 జూన్ 12 సినారే గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కలం నుండి జాలువారిన పదాలు, కవితలు, గేయాలు తెలుగు జాతి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కవి మరణించవచ్చు, కానీ అతని కవిత్వం ఎన్నటికీ మరణించదు అనే మాటకు సినారే గారి జీవితం, సాహిత్యం నిదర్శనం. ఇంతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షిక విన్నారు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన పిగ్మెంటేషన్ రావటానికి కారణాలు, సన్స్క్రీన్, లోషన్ నుండి కెమికల్ పిల్స్ వరకు వాడుకలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశం గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె జయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి.

సహజంగా అందంగా ఉన్నా ఇంకా అందంగా ఉండాలి అనే తపన అందరిలో ఉంటుంది. ముఖ్యంగా అందరినీ బాధించేది, బాధ పెట్టేది పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ రావడానికి శరీరంలో అవయవలోపమా, వీటి కోసం రక్త పరీక్షలు ఏమైనా చేయించుకోవాలా, అలాగే రకరకాల క్రీమ్స్ వాడడం, కెమికల్ పీల్స్ చేయించుకోవడంలోనూ సందేహాలు అనుమానం

0: ప్రమాణాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు 20 సంవత్సరాల అనుభవం కలిగిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె జయలక్ష్మి గారు. వీరిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. డాక్టర్ జయలక్ష్మి గారు నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్, చర్మానికి సంబంధించిన సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే స్కిన్ స్పెషలిస్ట్ అని ఉంటే సరిపోదు, వారి డిగ్రీని చూసి వెళ్ళాలి అని అంటున్నారు. మరి సరైన వైద్యుడిని ఎలా ఎంచుకోవాలంటారు?
1: స్కిన్ స్పెషలిస్ట్ అని ఒకప్పుడు మనందరికీ ఒక అవగాహన ఉండేది. స్కిన్ స్పెషలిస్ట్ అంటే MBBS తర్వాత MD డెర్మటాలజీ ఆర్ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ, ఇప్పుడు DDVL అంటున్నాము, వీళ్ళు మాత్రమే స్కిన్ని చూడాలని ఒక అండర్స్టాండింగ్ ఉండేది. కొన్నాళ్ళు కొంచెం స్కిన్ కేర్ అలవాటు అయిపోయి 2-3 ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిపోయి చెప్తున్నారు. వాళ్ళకి సైంటిఫిక్ బ్యాకప్ కానీ డిగ్రీస్ కానీ ఉండవు. స్కిన్ అంటే ఓన్లీ చర్మమే కాదు, స్కిన్, హెయిర్, నెయిల్స్ చూస్తారు, దాంతోపాటు మ్యూకోజల్ సర్ఫేసెస్ అంటే నోటి లోపల ఉండే పొర కానీ.
0: నోటికి సంబంధించింది కూడా స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్
1: నోటి లోపల చూసి మ్యూకోజల్ సర్ఫేసెస్ కూడా స్కిన్ డాక్టర్సే చూస్తారు. సో మ్యూకోజల్ సర్ఫేసెస్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు, నోటి లోపల ఉండే పొర ఆర్ వెజైనా ఆర్ యానల్ ఏరియా, ఆ మ్యూకోజల్ సర్ఫేసెస్ని కూడా స్కిన్ డాక్టర్స్ చూస్తారు. ఇది కొంచెం అందరూ గమనించుకోవాలని నా విన్నపం.
0: చర్మం అనేది అందరికి ఒకేలా ఉండదు. ఒకరిది డ్రై స్కిన్ అయితే ఇంకొకరిది ఆయిలీ, కాంబినేషన్ ఇవే ఉంటాయా డాక్టర్? ఇంకా సెన్సిటివ్ ఇలా ఇంకేమైనా ఉండొచ్చా?
1: స్కిన్ని యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ మేము ఎలా డివైడ్ చేసుకుంటాము అంటే కలర్ బట్టి Type 1 నుంచి Type 6 వరకు, అంటే ఆల్ ఓవర్ వరల్డ్ కొకేషన్స్ అని ఇన్ని రకాల పాపులేషన్లో వాళ్ళని 6 గ్రేడ్స్ కింద డివైడ్ చేస్తాం, వెరీ ఫేర్ టు వెరీ డార్క్. సో మన ఇండియన్స్ మేబీ Type 3, 4 ఆ రేంజ్లోకి వస్తాము, అంటే బ్రౌన్ స్కిన్స్ అంటాం మన ఇండియన్స్ అంతా అందులోకి వస్తారు. అది కలర్ డిఫరెన్సియేషన్. మీరు అన్నట్టు స్కిన్లో వెరైటీస్ కూడా ఉంటాయి, లైక్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఇంకా మరీ సెన్సిటివ్గా ఉంటే సెన్సిటివ్ స్కిన్స్, ఇట్లా కూడా డిఫరెన్షియేట్ చేస్తారు.
0: బెస్ట్ స్కిన్ అంటే మీరు ఏది చెప్తారు డాక్టర్?
1: బెస్ట్ స్కిన్ అంటే మా వరకు చెప్పా కదా, మాకు అన్ని బెస్ట్ స్కిన్సే, బట్ సెన్సిటివ్ స్కిన్తో మాత్రం ఇబ్బందులు ఫేస్ చేస్తారు. పాపం వాళ్ళకి ఏది వాడినా సెన్సిటివ్గా అయిపోతుంది, ర్యాష్ వస్తుంది, బర్న్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ కేర్ కావాలి. ఆయిలీ స్కిన్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే త్రూఅవుట్ ది లైఫ్ ఆయిలీగా ఉండి పింపుల్స్ ఇవన్నీ ఫేస్ చేసినా వీళ్ళు ఏజింగ్ ఫాస్ట్గా ఉండదు, స్లోగా ఏజ్ అవుతారు, యంగ్గా కనిపిస్తారు 40s 50s దాటినా కూడా, అది వాళ్ళ అడ్వాంటేజ్. ఈ కాంబినేషన్ ఆఫ్ డ్రై స్కిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఆయిలీనెస్ ఉండదు, సో పింపుల్స్ ఉండవు, సో త్రూఅవుట్ ది లైఫ్ దే యూజువల్లీ ఎంజాయ్ ద రియల్ స్కిన్ అన్నమాట. సో రెండు లాభాలు ఉన్నాయి.
0: ఓకే డాక్టర్, స్నానానికి వాడే నీళ్ళు వేడి నీళ్ళ, చల్ల నీళ్ళ అంటే మీరు ఏం చెప్తారు?
1: యా, వేడి నీళ్ళు వాళ్ళు ఏమవుతుంటే వెరీ హాట్ వాటర్ కూడా వాడేవాళ్ళు నేను చూశాను, ముఖ్యంగా ఓల్డ్ పీపుల్ 65-70 తర్వాత వాడతారు, వాళ్ళకి అది కంఫర్ట్ ఇస్తుంది. కానీ అంత వేడిగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళది డ్రై స్కిన్ ఉంటుంది, ఒక 50-60 దాటాక మనందరికీ డ్రై స్కిన్ అయిపోతుంది స్లోగా, లోపల ఉన్న సెబేషియస్ గ్లాండ్ అన్ని యాక్టివిటీస్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ మీకు డ్రై అవ్వడం మొదలు పెడుతుంది. సో వాళ్ళకి ఫస్ట్ మేము కౌన్సిల్ చేసేది ఏంటంటే డోంట్ గో ఫర్ వెరీ హీట్ ఆ టైప్ ఆఫ్ వాటర్ వాడద్దు, మోడరేట్లీ హాట్ వాటర్ ఆర్ వెరీ కూల్ వాటర్ ఈస్ ది బెస్ట్ నా ప్రకారం.
0: ఫేస్ కి ఐస్ పెడతారు, ఐస్ క్యూబ్స్, అది మంచిదేనా డాక్టర్?
1: యా, ఐస్ థెరపీ అనేది ఫేస్ లో ఐస్ క్యూబ్స్ పెట్టుకునేది అనేది ఫర్ ఫ్యూ సెకండ్స్ పెట్టుకోవచ్చు, దానివల్ల వ్యాసో కన్స్ట్రక్షన్ వస్తుంది.
0: అంటే వీక్ లో వన్స్ అనా లేదంటే రోజు పెట్టుకోవచ్చు?
1: వీక్లీ ట్వైస్ అలా పెట్టుకోవచ్చు, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంటే వ్యాసో కన్స్ట్రక్షన్ ఆ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి.
0: స్నానం చేసేటప్పుడు చాలా మంది సబ్బులు వాడితే మరికొంతమంది బాడీ వాష్, లిక్విడ్స్ వాడతారు. స్కిన్ టైప్ బట్టి ఏది వాడితే మంచిదంటారు? అసలు సబ్బులు మంచివేనా డాక్టర్?
1: ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. స్కిన్ అనేది, స్కిన్ ప్రొడక్ట్స్ అనేది మేము pH బట్టి మేము చెప్తాం. చిన్నపిల్లలకి అనుకోండి pH లెవెల్ 6-7 ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ వేరు, మన ప్రొడక్ట్స్ వేరు. చాలా మంది మంచిది కదా అని బేబీ ప్రొడక్ట్స్ వాడతారు, లైక్ బేబీ షాంపూస్, బేబీ సోప్స్. నో, వాళ్ళ pH లెవెల్ వేరు, మన pH లెవెల్ వేరు, దాన్ని బట్టి సోప్స్ ఆర్ బాడీ వాషెస్ని తయారు చేస్తున్నారు. అందుకే ఎక్కువ స్కిన్ డాక్టర్స్ ఎప్పుడు కూడా ఫేస్ వాషెస్ వాడమంటారు, దట్ టు pH 5.5 ఉన్న వాటిని ఫేస్ వాషెస్గా సెలెక్ట్ చేసుకోమని చెప్తాం మేము. ఎక్కువసేపు కూడా స్నానం చేయొద్దు, జస్ట్ 2-5 మినిట్స్ లోగా ఫినిష్ చేయండి.
0: మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలంలో అందరూ ముఖానికి మీగడ, వెన్న, నెయ్యి లాంటివి రాసేవారు, సున్నిపిండితో స్నానం చేసేవారు. కానీ ఇప్పుడు పాత పద్ధతులు వద్దు అనడంలో ఆంతర్యం ఏంటి డాక్టర్?
1: పాత పద్ధతులు కూడా మంచివే, కానీ పాపం వాళ్ళు చెప్పినట్టు మనం వాడకపోవడంలోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది వాళ్ళు ఆయిల్ రాసి దాంట్లో మీగడ రాసి స్క్రబ్ చేసేవారు, మనం అలా చేస్తే చిన్నపిల్లలు కూడా అది మంచిదే. అండ్ ఇప్పుడు కాలంలో మేమేం చెప్తున్నామంటే అడల్ట్స్కి రోజు స్క్రబ్బింగ్ అవసరం లేదు. స్క్రబ్బింగ్ అనేది ఏంటి, డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడం. డెడ్ స్కిన్ రిమూవ్ చేయడం రోజు అవసరం లేదు, వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్, అది కూడా స్కిన్ క్వాలిటీ బట్టి మనం చెప్తామన్నమాట. అండ్ స్క్రబ్ చేసిన తర్వాత కెమికల్ పీల్ చేసేయడం అవి చేయడం వల్ల ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. మీకు హెల్దీ స్కిన్ కావాలి.

0: అంటే స్క్రబ్బింగ్ ని పీల్స్ ని అన్నిటినీ అన్ని మెకానికల్ గా చేసే స్క్రబ్బింగ్ అయితే ఇది, కెమికల్ గా చేసేది అయితే పీల్స్. సో అన్ని రకాలు స్క్రబ్బింగ్లే కాబట్టి అవన్నీ వీక్లీ వన్స్, ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి అలా పెట్టుకోండి, రోజు వద్దు.
1: ఇప్పుడు పుట్టినప్పటి నుండే పౌడర్స్ వాడటం, అలాగే కెమికల్స్ తో కూడిన కొన్ని క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటారు, ఇది రైటేజేనా డాక్టర్?
0: నేనైతే మన పురాతన కాలం నుంచి వచ్చిన కొన్ని కూడా ఫాలో అవుతాను, అవి కూడా నేను తక్కువ చేయలేను. బికాస్ ఇప్పుడు నువ్వుల నూనె అని, మంచిగా తయారైన కొబ్బరి నూనె అని కానీ వీటిని వాడడం వల్ల స్కిన్కి అయితే అవి రియల్ ఆయిల్స్ కాబట్టి వాటి వల్ల ఏ హాని జరగదు, అవి వాడుకోండి. అండ్ మాయిశ్చరైజర్ అయితే వాడండి.
1: అంటే బజార్లో దొరికే నూనెలు కాకుండా మంచిగా ఆడించుకున్న నూనెలు అయితే వాడచ్చు అని చెప్తున్నారు. ఓకే డాక్టర్, మరి ఈ దుమ్ము, ధూళి, వ్యాధులు కలిగించే సూక్ష్మ జీవులు, సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్స్, బయట ఉష్ణోగ్రతలో మార్పులు, అకస్మాత్తుగా తగిలే గాయాలు, వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గుడ్ క్వశ్చన్. మనం వింటూనే ఉన్నాము ఢిల్లీలో పొల్యూషన్ ఇండెక్స్ చాలా హై ఉంది, దానికోసం మాస్క్లు కూడా వాడుతున్నారు, అలాగే స్కిన్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, డార్క్ అయిపోతాం బికాస్ ఆఫ్ దట్ పొల్యూషన్ ఇండెక్స్. ఆల్మోస్ట్ దానికి ఈక్వలెంట్గా వైజాగ్ తయారైందని విన్నాను. మనందరికీ వైజాగ్ చాలా ఇష్టం, పాపులేషన్ ఆర్ వెహికల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ పెరిగింది. దీనికోసం డాక్టర్స్గా మేమేం చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ సన్స్క్రీన్స్ అంటే స్కిన్ కేర్ తీసుకోండి, డైరెక్ట్గా సన్స్క్రీన్ రాయకుండా మీకు సూటబుల్గా ఉండే ఫేస్ వాష్, ఇమీడియట్గా మాయిశ్చరైజర్ రాయండి, దాని మీద ఒక 1.5 గంట 1 గంట పోయాక సన్స్క్రీన్ కంపల్సరీగా వాడండి. సన్స్క్రీన్స్ అన్ని ఎక్స్పెన్సివ్ ఏం కాదు, లో కాస్ట్లో కూడా ఉన్నాయి, బట్ గో ఫర్ సన్స్క్రీన్ మాత్రం మెడికల్ ఇంగ్రీడియంట్స్తో, మెడికల్ గ్రేడేషన్తో తయారైనవి తీసుకొని వాడండి.
1: చిన్న వయసులో వచ్చే చర్మ సమస్యలను బాడీ మేనేజ్ చేసుకోగలదు, వయసు పెరిగే కొద్దీ కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు, అయితే కాలాన్ని బట్టి కూడా చర్మ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఇలా కాలాన్ని బట్టి చర్మం అనేది ఎలా మారుతుంది, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది, ఒకవేళ వస్తే ఏం చేయాలంటారు?
0: ఏ కాలంలోనైనా స్కిన్ అయితే మారదు, అలాగే ఉంటుంది. కాకపోతే స్కిన్ ని మనం ఎన్విరాన్మెంట్ మారుతుంది, సో అలాంటి ఎన్విరాన్మెంట్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడంలోనే కాలానుగుణంగా చెప్పే జాగ్రత్తలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో మనకు స్వెట్ ఎక్కువ ఉంటుంది, ఏ ప్రొడక్ట్ రాసినా ఫేస్ మీద బాడీ మీద ఉండదు. సో వీళ్ళు ఏం చేయాలంటే రిపీటెడ్గా ఒక 2-3 సార్లు స్నానం చేయడం, క్లెన్జింగ్ చేసుకోవడం, అలాగే మైల్డ్ ప్రొడక్ట్స్, డోంట్ గో ఫర్ టూ మెనీ ప్రొడక్ట్స్, ఎక్కువ వాడడం వల్ల కూడా సమ్మర్లో మనం ఉంచుకోలేము కాబట్టి ఒక బాడీ వాష్ ఆర్ ఫేస్ వాష్, సింపుల్ మాయిశ్చరైజర్, సింపుల్ సన్స్క్రీన్ వాడుకుంటారు. అదే వింటర్కి వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్ అంతా చల్లగా ఉండడం వల్ల మనది డ్రైనెస్ పెరిగిపోతుంది, కాబట్టి ఆ డ్రైనెస్ని కాంబాట్ చేయడం కోసం మైల్డ్ బాడీ వాష్, దట్ టు ఓన్లీ 1 or 2 మినిట్స్ మాత్రమే స్నానం చేయడం కానీ ఇమీడియట్గా మాయిశ్చరైజర్ రాయాలి. డ్యాంప్గా ఉన్నప్పుడే, బాగా డ్రై అవ్వనివ్వకూడదు, ముఖ్యంగా 60+ వాళ్ళందరూ ఇమీడియట్గా ఆ డ్యాంప్ స్కిన్ మీద ఫుల్ బాడీ మాయిశ్చరైజర్ రాయండి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సన్స్క్రీన్ రాయండి. చలికాలం కదా, ఎండ లేదు అనుకోవద్దు, చలికాలంలో యూవీ రేస్ ఇంకా డీప్గా పెనిట్రేట్ అవుతాయి, అందుకనే వెకేషన్కి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ డార్క్ అవడం మనం గమనిస్తాం. లైక్ కాశ్మీర్, లైక్ ఊటీ ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళి రాగానే చాలా మంది డార్కే మా దగ్గరికి వస్తారు. దట్ ఈస్ ది రీజన్, మాయిశ్చరైజర్ వాడాలి, సన్స్క్రీన్ కంపల్సరీగా వాడాలి, వీలైతే స్కార్ఫ్ కూడా కట్టుకోవాలి.
1: ఇప్పుడు కాలాన్ని బట్టి ముఖాన్ని ఎన్నిసార్లు కడగాలి, అంటే వింటర్లో అయితే ఎలా, సమ్మర్లో అయితే ఎలా, ఏ వాటర్తో కడగాలి, కడిగే ముందు ఫేస్కి ఆయిల్స్ ఏమైనా రాయొచ్చా, అలాగే ఒకవేళ రాయొచ్చు అంటే ఎలాంటి ఆయిల్స్ రాయొచ్చు?
0: ఇప్పుడు నువ్వుల నూనె అని, మంచిగా తయారైన కొబ్బరి నూనె అని కానీ వీటిని వాడడం వల్ల స్కిన్కి అయితే అవి రియల్ ఆయిల్స్ కాబట్టి వాటి వల్ల ఏ హాని జరగదు, అవి వాడుకోండి. స్కిన్ టైప్ బట్టే మేము ఎన్నిసార్లు వాష్ చేయాలనేది చెప్తాం. ఇప్పుడు సెన్సిటివ్ అండ్ ఇరిటెంట్ స్కిన్ అనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ వెరీ లెస్ కెమికల్స్ ఉన్న బాడీ వాషెస్ ఆర్ ఫేస్ వాషెస్ సజెస్ట్ చేస్తాం, వాళ్ళు 1-2 సార్లు వాడచ్చు. కాంబినేషన్ స్కిన్ ఆర్ మోర్ ఆయిలీ స్కిన్ అనుకోండి, 4 సార్లు వాష్ చేయాలి, అంటే రోజుకి 4 పూట్ల. అలాగే డ్రై స్కిన్ అనుకోండి, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సరిపోతుంది, ఆ విధంగా డివైడ్ చేసుకో.
1: సబ్బులు, ఫేస్ వాష్లు వాడకుండా ఉత్తి నీళ్ళతో అయితే ముఖాన్ని ఎన్నిసార్లైనా కడగొచ్చా?
0: ఉత్తి నీళ్ళతో ఎన్నిసార్లైనా కడగొచ్చు.
1: టీనేజ్ లో ఫేస్ పై డ్రామాటిక్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, అయితే వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ వస్తాయి, ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే గిల్లీ అప్పాస్ ని తీసేస్తారు, అలా తీయొచ్చా డాక్టర్?
0: అండ్ ఎక్కువ పింపుల్స్ వచ్చినప్పుడు తర్వాత ఏమవుతుంది, ఆ పింపుల్స్ వచ్చిన తర్వాత ఆ స్కిన్ అలాగే ఉండిపోదు, డెఫినెట్ గా డార్క్ అయిపోయి ప్యాచెస్ లాగా డార్క్ ప్యాచెస్ ఫామ్ అవుతాయి ఆర్ స్కార్ వస్తుంది. చిన్న ఆయింట్మెంట్, చిన్న స్కిన్ కేర్ లైక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ తో పోయేదాన్ని, డోంట్ గో ఫర్ బిగ్గర్ ట్రీట్మెంట్స్ అట్లా. అండ్ మీరు అడిగినట్టు గిల్లడాలు అవన్నీ కామన్, ఆ ఏజ్లో ఎవరైనా అడుగుతారని ఒక సిగ్గు ఉంటుంది, సో అది మేమైతే పింపుల్స్ని పిక్ చేయదని స్ట్రిక్ట్గా చెప్తాం, ఎందుకంటే డెఫినెట్గా అది స్కార్కి లీడ్ చేస్తుంది.
1: ఇప్పుడు ట్రీట్మెంట్ అన్నారు కదా డాక్టర్, ట్రీట్మెంట్ అనేది స్కిన్ కలర్ బట్టి ఉంటుందా, కన్సర్న్ బట్టి ఉంటుందా?
0: కన్సర్న్ బట్టి ఉంటుంది, ముఖ్యంగా సెన్సిటివ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ చెప్తాం. ఆయిలీ స్కిన్కి పర్వాలేదు, మనం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు బికాస్ ఆయిలీ స్కిన్ తట్టుకుంటుంది, సో కలర్ బట్టి చెప్పం, టైప్ ఆఫ్ స్కిన్ బట్టే చెప్తాను.
1: ఇప్పుడు అందరినీ ఎక్కువగా బాధ పెట్టేది పిగ్మెంటేషన్, ఇప్పుడు పిగ్మెంటేషన్, మంగు మచ్చలు,

0: మెలస్మా ఇవన్నీ ఒకటేనా డాక్టర్?
1: యా, గుడ్ క్వశ్చన్. స్కిన్ నలుపుకోవడానికి పిగ్మెంటేషన్ అంటారు, అది జనరలైజ్డ్ వర్డ్. అంటే మొత్తం ఫేస్ అంతా నల్లగా ఉన్నా ఎక్కడ నలుపున్నా పిగ్మెంటేషన్ ఇష్యూస్ అంటాం. అందులో రకరకాలు ఏంటంటే మెలాస్మా, ఫర్ ఎగ్జాంపుల్ మంగుమచ్చలు, అవి మీకు చూసే ఉంటారు బటర్ఫ్లై లాగా చీక్స్ మీద రావడం, నోస్ మీద రావడం జరుగుతుంది. ఇది యూజువల్గా కొంచెం అడల్ట్ ఏజ్ లైక్ 35+లో రావచ్చు లేదా 55లో రావచ్చు. ఇది ప్యూర్గా జెనెటిక్ కానీ అంటే మన పేరెంట్స్లో ఎవరికైనా ఉన్నా వస్తుంది, ఆర్ హార్మోనల్, హార్మోన్స్ బట్టి కూడా వస్తుంది.
0: అసలు ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది డాక్టర్?
1: అది పిగ్మెంటేషన్ అనేది జనరల్ టర్మ్. సో ఇందులో రకరకాలు, ఇప్పుడు
0: మెలాస్మాలో ఉన్న రావచ్చా డాక్టర్?
1: అంటే పిగ్మెంటేషన్కి డైరెక్ట్గా అట్లా లింక్ లేదు. ఇప్పుడు మెలాస్మా అనుకోండి జెనెటిక్ ఆర్ హార్మోనల్ అని చెప్పాను. యాక్నీ ప్రోన్, పింపుల్స్ వచ్చే వాళ్ళకి అవి హీల్ అవడమే, డార్క్ ప్యాచెస్ లాగా హీల్ అవుతాయి కాబట్టి యాక్నీ ప్రోన్ వాళ్ళు కూడా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పొల్యూషన్, కొంచెం లేబర్ వర్క్ ఎక్కువ చేసి ఫీల్డ్ వర్క్ ఎక్కువ చేసి వాళ్ళు రోజంతా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడంలో కూడా డార్క్నెస్ పెరుగుతుంది. దట్స్ ఎ ట్రూ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్.
0: స్కిన్ గురించి ఏమీ తెలియకుండా తెలుసుకోకుండా మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడడం, అలాగే సరైన డాక్టర్ని ఎంచుకోకుండా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే ఫ్యూచర్లో వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు?
1: ఎగ్జాక్ట్లీ, కన్సల్టేషన్ తీసుకోకుండా మనం, మన ఫ్రెండ్ ఎవరో వాడారు వాడికి రిజల్ట్ వచ్చిందని మనం వాడేస్తాం ఒకటి, లేదా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు ఆవిడ ఏదో చెప్పిందని మనం వాడేస్తాం. మన స్కిన్ మనది. దీనికి ఏంటంటే మీ స్కిన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీ స్కిన్ కన్సర్న్, మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఒక స్కిన్ కేర్ రొటీన్ డిజైన్ చేయించుకోండి డాక్టర్తో, తర్వాత మీరు వాడుకోవచ్చు. అండ్ అందరూ కూడా మన వాతావరణానికి అన్ని లేయర్స్ రాయాల్సిన అవసరం లేదు, వద్దు కూడా. మహా అయితే ఒక 3 లేయర్డ్ ఆర్ 4 లేయర్డ్, అంటే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, అలాగే నైట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని ఒక నైట్ క్రీమ్. నైట్ క్రీమ్ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్,
0: మరి అవసరం తప్పదు అనుకుంటే.
1: ఎస్, టైప్ ఆఫ్ స్కిన్ బట్టి. ఏ ప్రాబ్లం లేదన్న మాయిశ్చరైజర్ రాసుకుని వదిలేయండి నైట్. ఆయిలీ స్కిన్ ఉందన్నప్పుడు ఆయిలీ కంట్రోల్ ఉన్న యాక్నీ క్రీమ్స్ వాడుకోండి. అలా పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ క్రీమ్ వాడుకోండి. ఇలా 4-స్టెప్ రొటీన్ కింద డిజైన్ చేసుకోండి, నాట్ మోర్ దాన్ దాట్.
0: సన్స్క్రీన్ లోషన్ రాయాలి అని చెప్తున్నారు, ఈ సన్స్క్రీన్ లోషన్ అనేది ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎంత రాయాలి, ఇది ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఫారెన్ బ్రాండ్స్ మన ఇండియన్ స్కిన్కి సరిపోతాయా, అలాగే ఈ మధ్య ఈ సన్స్క్రీన్ లోషన్లో PA++, PA++++, UVN రాసి సర్కిల్ చేసి ఉంటే దీనిని వాడచ్చు అని అంటున్నారు, దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి డాక్టర్.
1: యా, వెరీ గుడ్ క్వశ్చన్. అసలు సన్స్క్రీన్స్ వాడాలా? ఎస్, వాడాలి. ముఖ్యంగా మనం ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వాతావరణం సూట్ అయ్యేది సమ్ 30 SPF, 28-30 ఆర్ 50 వరకు వాడుతున్నారు, బట్ మనకి 30 SPF సరిపోతుంది. మనం రిపీటెడ్గా రాయాలి, లైక్ 8 o'clock, 12 o'clock, 4 o'clock. సన్స్క్రీన్ క్వాంటిటీ 2 finger tips అంటాము, అదంతా కూడా ఫేస్ అండ్ నెక్కి కలిపి రాయండి. అండ్ వీలైతే ఒక కవర్ లైక్ క్లాత్ కానీ అంబ్రిల్లా కానీ ఏదో ఒకటి వాడండి, అది కంటెంట్.
0: SPF 30, 40, 50 అనే సంఖ్య అనేది మన ఇండియన్కి సరిపోయిందా కాదా అని సూచిస్తుంది.
1: సూచిస్తుంది, అందుకే మీరు అన్నట్టు ఫారెన్ బ్రాండ్స్ మనం వాడాల్సిన అవసరం లేదు, SPF చూసుకుంటే సరిపోతుంది.
0: డాక్టర్, ఇప్పుడు డైరెక్ట్గా సన్స్క్రీన్ రాయకూడదు, ఇలా రాయడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు, ఇది నిజమా? అందుకే మాయిశ్చరైజర్ రాసి సన్స్క్రీన్ లోషన్ రాయాలి అనడంలో ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు అంటారా?
1: ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో సన్స్క్రీన్స్లో కూడా కొన్ని కెమికల్స్, కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ బేబీ ప్రొడక్ట్స్లో కూడా వింటున్నాం మనం, ఈ ప్రొడక్ట్ మంచిది కాదు. నేనైతే మరీ చిన్నపిల్లలకి ఎగనెస్ట్గానే చెప్తాను, మాయిశ్చరైజర్ రాయమంటాను, బేబీ ఆయిల్స్ ఉంటాయి మన ఇంట్లో ఉండే ఆయిల్స్ కానీ అలాంటివి వాడుకోమని చెప్తాను, మ్యాక్సిమం న్యాచురల్గానే వెళ్ళమని చెప్తాను.
0: ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ విలువైన సమయంతో పాటు మా శ్రోతలకి తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు డాక్టర్ జయలక్ష్మి గారు, ధన్యవాదాలండి.
1: ఆల్ ఇండియా రేడియో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను.
0: మరింత సమాచారాన్ని డాక్టర్ గారిని అడిగి వచ్చేవారం తెలుసుకుందాం.
2: ఇంతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షిక విన్నారు. ఈ శీర్షికన పిగ్మెంటేషన్ రావటానికి కారణాలు, సన్స్క్రీన్ లోషన్ నుండి కెమికల్ పిల్స్ వరకు వాడుకలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశం గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కె జయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి.

బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం. సేవాగ్రామ్లో భానుబాప అనే ఒక వ్యక్తి ఉండేవాడు. వృద్ధుడైన భానుబాప

బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం. సేవాగ్రామ్లో భానుబాప అనే ఒక వ్యక్తి ఉండేవాడు. వృద్ధుడైన భానుబాప చిరిగిపోయిన బట్టలు ధరించి ఆశ్రమంలో తుక్కు పనులన్నీ రోజంతా చేస్తూ ఉండేవాడు. రోజుకి ఒక పూటే భోజనం చేసేవాడు. అతడు వయస్సున వృద్ధుడైనా ఆరోగ్యంగా ఉండేవాడు. పారిశుద్ధ్యం పని సరిగా జరుగుతున్నది లేనిది చూసేవాడు. వానలో కూడా ఆ చిరిగిన బట్టలతో అలాగే పనిచేసేవాడు. ఒకసారి అతనికి ఒక జత జోళ్లు కావలసి వచ్చాయి. పగలంతా అతడు జోడు లేకపోయినా పని చేయగలిగేవాడు. కానీ రాత్రివేళ పైకి వెళ్ళినప్పుడు, వాన వచ్చినప్పుడు అతనికి జోడు అవసరం ఉండేది. తనంతట తానే అక్కడ దొరికిన అట్టముక్కలతో ఒక జోడు కుట్టుకున్నాడు. కానీ అది ఒక్క వానకి కూడా ఆగలేదు. గాంధీజీ దగ్గరకు వెళ్ళి, "బాపు, నాకు పాత చెప్పులు జోడు ఉంటే ఇస్తారా?" అని అడిగాడు. "పాత చెప్పులెందుకు?" అన్నారు గాంధీజీ. "నాకు కొత్త చెప్పులు అవసరం ఏమిటి? విస్తళ్లలో మిగిలిన దానితో పొట్ట పోసుకునే నాకు పాత చెప్పులు చాలవా?" అన్నాడు భానుబాప. "నేను నీకు కొత్త జోడు కుట్టిస్తే?" అన్నారు బాపూజీ. "నా మీద దయ ఉంచండి బాపు, నాకీ నాటి రకం చెప్పులు నచ్చవు. పాతకాలపు ఓకై చెప్పులే గాని నేను తొడగను." "తప్పకుండా, అటువంటి వాటినే మనం మన నల్వాడి కేంద్రంలో తయారు చేయించవచ్చు" అన్నారు బాపు. "వాళ్ళ పాతకాలపు చెప్పులు ఎలా తయారు చేయగలరు? ఇంతకీ నేను నల్వాడి వెళ్ళి వారి కవి ఎలా చేయాలో చెప్పాలి. ఒక్కరోజైనా ఇక్కడ పని వదలడానికి వీలులేదాయే" అన్నాడు భానుబాప. బాపు నవ్వి, "నువ్వు వెళ్ళనక్కర్లేదు, చెప్పులు కుట్టేవారు ఇక్కడికి రానక్కర్లేదు" అని చెప్పి అక్కడున్న అట్టతో 30 ఏళ్ల క్రితం తాము చూసిన నమూనా జ్ఞాపకం చేసుకొని ఒక నమూనా జోడు అట్టతో తయారు చేశారు. అది చూసి భానుబాపకి ఒక కొత్త జోడు తయారయ్యింది. ఆ కొత్త జోళ్లు వేసుకొని చిరిగిపోయిన బట్టలతో భానుబాప మురిసిపోతూ పనికి వెళ్తుంటే అందరికీ ఆనందంగా ఉండేది.

రహస్యం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల, పిల్లీల జేవి రాఘవులు, మల్లిక్ గానం చేసిన గిరిజా కళ్యాణం యక్షగానం వింటారు.

0: జరిగినతో
1: ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవన గజానన చండభుజా మండల దోధూయమాన వైరి

పుష్పాంజలి విన్నారు. ఇంతవరకు ఉదయ సమీరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: and will intensify into the end of the year, potentially to historic strength. And with that, it's back to you, Sunil.
1: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Centre signs historic tripartite MOU with Assam and Nagaland governments for exploration and production of crude oil and natural gas in the two states. Government issues advisory about growing threat of cyber criminals using artificial intelligence to bypass security systems and target financial infrastructure. External Affairs Minister S. Jaishankar calls for diversified supply chains and greater international cooperation amid ongoing conflicts. US President Donald Trump calls off new military strikes on Iran, citing breakthrough in talks to end war. Hosts England to take on Sri Lanka in opening match of ICC Women's T20 Cricket World Cup in Birmingham today. And in football, co-hosts Mexico beat South Africa 2-0 in inaugural match of FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
3: విశాఖపట్నంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ మత్స్యరంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ ఎంపీఈడిఏ, జాతీయ మత్స్య
4: డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్ర గర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు, కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు.

0: సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. డాక్టర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారి గానం వింటారు వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా లలిత రాగంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి హిరణ్మయీం లక్ష్మీం రూపక తాళం.

చివరిగా పూర్ణ చంద్రికా రాగంలో త్యాగరాజ స్వామివారి సాహిత్యంలో పలుకవేమి నా దైవమా ఆదితాళం.

ఇంతవరకు కర్ణాటక సంగీతం విన్నారు శ్రీమతి డాక్టర్ కె సరస్వతి విద్యార్థి గానం, వైలన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లె.

వాళ్ళకి. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288 పై రెండు నెంబర్లకు 0891 కోడ్తో జత చేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: హలో,
1: అక్క
0: చెప్పండి. మీకు ఏ సినిమా నుంచి, మీ పేరేంటి చెప్పండి ముందు.
1: బబ్లు అక్క, వరంగల్ నుంచి.
0: వరంగల్ నుండి? ఓకే, చెప్పండి మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: ఆడవారి మాటలకు అర్థాలే వేరలేదు మనిషి. నీ నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి.
0: తప్పకుండా అండి, మీకోసం ఆ పాటను ప్లే చేస్తున్నాం, వినండి.

0: Hello? Hello? Hello? Hello?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. చెప్పండి, మీ పేరు?
1: నా పేరు టెలిజన్ పద్మావతి, విజయనగరానికి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: సుపుత్రుడులోని పాట కావాలి మేడం.
0: ఏ పాట అండి?
1: ఏమైనది మీ మనసు ఏదో పాట కావాలి.
0: మీకోసం ఆ పాటను వినండి.

0: ser. Hello. హలో,
1: హలో మేడం,
0: మీ పేరు
1: రామో
0: చెప్పండి.
1: చందమామ చిత్రంలో పాట ప్రచారం చేయండి.
0: తప్పకుండా అండి.
1: స్వప్న వేణు వేదు సాంగ్.
0: ఓకేనండి, మీ పేరు?
1: శంకర్ అండి, కే శంకర్, జగదాంబ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: జగదాంబ సెంటర్. ఓకేనండి, మీరు అడిగిన రావోయి చందమామ సినిమాలోని స్వప్న వేణు వేదు.

0: Hello? Hello?
1: హలో
0: హలో
1: హలో నమస్తే మేడం.
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గవలపాలెం నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: మాకు బాలరాగమ్మ సినిమా నుంచి ఘంటసాల గారి పాడారమ్మా, ఇంటిలోని పోరు ఎంతెంత కేదరా, ఇద్దరు పిల్లలు వద్దిరాసి కూడా పాట కావాలమ్మా. ఇది వంగా సూర్యప్రకాష్ రెడ్డి బిక్కువాళ్ళు, ఆ ముర్కూర్ వెంకట కాకినాడ వారి కోసం పాట.
0: ఓకేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ.

0: పుణ్యాలు వద్దు రాశివుడా.
1: చెప్పండి, మీ పేరు? హలో
2: హలో,
1: చెప్పండి, మీ పేరేంటండి?
2: గంగోత్రి సినిమా నుంచి రంగిపోయిన పాట మేడం.
1: మీ పేరు, మీ పేరు చెప్పండి.
2: విజయనగరం నుంచి వెంకట సుబ్బారావు అండి.
1: ఓకేనండి, మీకోసం పాటను వేస్తున్నాం.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: మీకు

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నేను ఆకుండి ప్రసాద్, క్రిటికల రేణుకా నగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: ముత్యాల ముగ్గు చిత్రంలో ముత్యమలతా కొసుపు ముఖమెంత ఛాయ పాట కావాలి మేడం.
0: మీకోసం పాటను వినండి.

0: చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగ్.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హలో
3: మేడం, నాగు చిత్రంల పాట ప్రసారం చేయండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అండి.
4: మీ పేరండి?
3: డాబా గార్డెన్స్ గౌరీ అండి. డాబా గార్డెన్స్ అండి.
4: ఓకేనండి, తప్పకుండా.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను ఎన్టీఆర్
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు భగత్ ప్రసాద్ రావు అండి.
0: ఎక్కడ నుంచి అండి మాట్లాడుతున్నారు?
1: అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: పులి బిగ్ బ్యాగ్ చిత్రం నుంచి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథాన్ని పాట కావాలి.
0: తప్పకుండా అండి.
1: ఓకే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలన అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ప్రజల జీవితాల్లో తీసుకొస్తున్న సానుకూల మార్పులు, పరిపాలనా వ్యవస్థలోని పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్ధికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ, సంక్షేమ పథకాల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమం అయింది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం. అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటివల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం ఖర్చు కూడా తగ్గుతుందని ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ,
1: క్యా దేశ్ కే లియే హమ్ కుచ్ సోచ్ సక్తే హై ఔర్ ఇస్లియే హమారా సప్నా హై డిజిటల్ ఇండియా. జబ్ మై డిజిటల్ ఇండియా కహతా హూ తబ్ యే బడే లోగో కీ బాత్ నహీ హై, ఏక్ గరీబ్ కే లియే హై. అగర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సే హిందుస్తాన్ కే గాంవ్ జుడ్తే హై ఔర్ గాంవ్ కే ఆఖరీ ఛోర్ కీ స్కూల్ మే అగర్ హమ్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దే సక్తే హై, ఆప్ కల్పనా కర్ సక్తే హై కే హమారే ఉన్ గాంవ్ కే బచ్చో కో కిత్నీ అచ్చీ శిక్షా మిలేగీ. జహా డాక్టర్ నహీ పహుంచ్ పాతే అగర్ హమ్ టెలీ మెడిసిన్ కా నెట్వర్క్ ఖడా కరే తో వహాన్ పర్ బైఠే హువే గరీబ్ వ్యక్తి కో భీ కిస్ ప్రకార్ కీ దవాయీ కీ దిశా మే జానా ఉస్కా స్పష్ట మార్గదర్శన్ మిల్ సక్తా.
0: ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవలు

0: విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్ధిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంలో ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15 కోట్ల 85 లక్షల గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నుముక్కైన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈనామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 80 లక్షల మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా, 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది. ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఏటా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ధి పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: పేరు శైలజ, శ్రీకాళహస్తి, నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికి ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకం కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయిన ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. మేము కూడా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
0: ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లక్వత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లల భవిష్యత్ కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి రుణ సదుపాయం కల్పించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: నా పేరు లగ్గు మౌనిక. మాది కొప్పర గ్రామం, వంగర మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ ఎస్ఎస్జిలో మెంబర్ గా ఉన్నాను. నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకునే ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు పిఎంఎఫ్ఎంఈ కింద 6,90,000 రూపాయలు SBI వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వారితో మేము రెండు రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినుగులు మెరుపుగులుగా తయారు చేస్తుంది. ఇంకో

0: చిన్న మిషను మినుములు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మినపగుళ్ళను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్లు చేసి మా చుట్టుపక్కల ఉన్న ద్వారా ప్రతి నెల మాకు 25 నుండి 30 వేల వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
1: ఇక ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40 లక్షల కోట్లకు పైగా హామీ రహిత రుణాలు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్రా యోజన లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్రా యోజన పథకం కింద 50 వేల రూపాయల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50 వేలు తీసుకుని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకుని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను.
1: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ది పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోని విందాం.
3: బొమ్మాని గౌరీశ్వరి, మక్కువ మండలం, మక్కువ గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా. మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. అంతకుముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం మూలన మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకుముందు అయితే పొరింట్లో ఉండేవారం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం మూలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
1: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
4: విదేశ్ మాత్రా మెహమాన్ ఆయే దునియా కే కై దేశో మే ఔర్ హిందుస్తాన్ కే సభీ రాజ్యో మే

0: सभी व्यापारिक संगठनों के द्वारा इस कार्यक्रम को लाइव टेलीकास्ट किया जा रहा है, वहां भी लोग बैठे हैं। मैं आप सबको विश्वास दिलाता हूं, आइए हम सब मिलकर के इस मेक इन इंडिया कंसेप्ट को, जिसकी जिसकी जिम्मेवारी है उसको हम पूरा करें, हम आगे बढ़े, मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें।
1: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
2: భారత్ మే స్టార్టప్ కే బారే మే బహుత్ కమ్ చర్చా హోతీ సాల్ 2014 తక్ తో దేశ్ మే 500 సే భీ కమ్ రిజిస్టర్డ్ స్టార్టప్ హువా కర్తే హమారే యువా టాలెంట్ ఉస్కా సామర్థ్య ఉసే అప్నే పూరా కర్నే కా మౌకా నహీ మిలా సాథియో ముజే అప్నే దేశ్ కే యువాఓ పర్ భరోసా హై आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी। हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई। यही से स्टार्टअप रिवॉल्यूशन ने भारत में असली गति पकड़ी। ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए।
1: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
3: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక్ మంచో పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया। अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है।
1: आधुनिक मौलिक సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, వాటరేవుల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్ లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
4: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బద్లా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బని, దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की है।
1: స్వాతంత్ర్యానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృత కాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సరవేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ,

0: సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288. ఈ రెండు నెంబర్లకు 0891 కోడ్తో జతచేసి శ్రోతలు మీకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు.

0: హలో,
1: హలో,
0: చెప్పండి, మీ పేరేంటండి?
1: నా పేరు రాజ్ అండి. కాకినాడ జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: ఇద్దరు మిత్రులేండి.
0: పాట
1: ఖుషీ ఖుషీగా నవ్వుతూ అన్న సాంగ్.
0: తప్పకుండా ప్లే చేస్తాం, వినండి.

0: హలో
1: హలో నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు కాకి అప్పారావు, సింగళరపేట తొమ్మిది పులవరి నుంచి.
0: చెప్పండి.
1: వసంత సేల నుంచి బంగారు బండిలో.
0: తప్పకుండా అండి, వినండి.
1: అలాగే

0: లైన్లో ఉన్నామండి.
1: చెప్పండి, మీ పేరు?
0: శ్రీనివాస్ అన్న పేరు.
1: ఎక్కడి నుంచి అండి మాట్లాడుతున్నారు?
0: హైదరాబాద్ నవీపట్నం అండి.
1: ఓకే, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
0: పోస్ట్ మ్యాన్ వీసినండి.
1: పాట
0: లాహిరి లాహిరి లాహిరి అంటుందండి.
1: తప్పకుండా అండి, మీకోసం.

0: హలో
1: హలో
0: చెప్పండి,
1: హలో
0: మీ
1: నమస్తే
0: పేరు?
1: మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఎమరమ్మ, ఎలమెంటల్ మున్సిపాలిటీ పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: మేడం వజ్రాయుధం సినిమాలోను నీ ఎర్ర తోలు అదే నీ బుగ్గ మీద ఎర్ర మొగ్గలు ఏంటా అన్న సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండా అండి.

0: హలో,
1: మేము సింహాచలం నుంచి మాట్లాడుతున్నాం అండి. నారాయణరావు అని.
0: చెప్పండి, మీకు ఏ సినిమా నుండి పాట కావాలి?
1: మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం పాట కావాలి.
0: తప్పకుండా అండి.

శిస్తు నారు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తు కట్టాలరా? అని ఫళ ఫళ సంకళ్ళు.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: మీకు ఏ సినిమా నుండి పాట కావాలి
1: మేడం? బొబ్బిలి యుద్ధం సినిమాలో శ్రీకర కరుణాల వాళ్ళ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తాం, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరాధన చిత్రం నుంచి మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ హనుమంతరావు.

మీరు వింటున్నారు మధురిమ, పాత తెలుగు సినిమా పాటలు. 1960 నుంచి 1990 సంవత్సరాల మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి పాటలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత శుభలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కేవీ మహదేవన్.

తరువాత సుఖదుఖాలు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఎస్పి కోదండపని.

ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నరేంద్ర.

దేవతా చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు. సంగీతం ఎస్పి కోదండపని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ధి ముఖచిత్రమే మారిపోతోంది.

అని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్ స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్ధిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సెనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి

0: రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, హిందీ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మేనే ప్యార్ కియా సినిమా నుంచి లతా మంగేశ్వర్ పాడిన పాట వింటారు.

హిందీ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సాజన్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక వార్తలోని వివరాలు. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పశుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్

0: మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత రెండేళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్ట్రంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
3: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఈరోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి

అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ధి ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాలకార్మికులను నిర్మూలించడం, బాలకార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోనికి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 2:30 వాతావరణ వివరాలు వింటారు. 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ సరస్వతి విద్యార్థి గారి గానం, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు.

0: మహిళావాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పిల్లల్ని పనికి కాదు బడికి పంపుదాం అన్న అంశంపై శ్రీమతి డివి మానస మరియు శ్రీమతి డి శ్రీదేవి గారుల సంభాషణ వింటారు.
1: వెన్నెల్లు హాయ్ హాయ్, మల్లెల్లు హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే.
2: అబ్బో, ఏం వరాల జల్లు కురిసింది, అంత సంతోషంగా ఉన్నావు?
3: నిజంగా వరమే శ్రీదేవి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేసేశారు.
2: అదేంటి, చిన్నపిల్లలు నువ్వంత సరదా పడిపోతున్నావు?
3: కాదా మరి, ఈ వేసవి సెలవులంతా ఎలా గడిచాయో కూడా తెలియలేదు శ్రీదేవి. అస్సలు ఏది ఏ రోజో కూడా తెలియనంతగా గడిచాయనుకో. ఈ పిల్లల హడావిడి, తిరగడాలు ఇవన్నీ అయ్యేసరికి ఓపికంతా అయిపోయింది. ఈరోజు స్కూల్ స్టార్ట్ చేశారా? ఉదయాన్నే ఎంచక్క క్యారేజులు కట్టేశాను, వాళ్ళని రెడీ చేసేసాను, స్కూల్ బుక్స్ చేతికి అందించేశాను, స్కూల్కి పంపించేశాను. ఇదిగో ఇలా రిలాక్స్ అవుతున్నాను.
2: అది సంగతి, మొత్తానికి పిల్లల్ని పంపించేశాక చాలా రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఏదైనా పిల్లలు బడిలోనే బాగుంటారు కదా.
3: అది నిజమే శ్రీదేవి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదన్నా ఇంట్లో తక్కువ సమయం ఉండేదాన్ని, స్కూల్లో ఎక్కువ సమయం ఉండేదని. ఆ ఫ్రెండ్స్, వాతావరణం, చదువులు, టీచర్స్ అంటే భయం ఉంటుంది కానీ అలాగే అభిమానం కూడా ఉంటుంది
2: కదా. మరి వాళ్ళు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తారు కదా. అలాగే టీచర్ అట ఆడని పిల్లలంటూ ఉండరు. ఇంటికి వచ్చాక వాళ్ళ టీచర్ ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ప్రతీది అనుకరిస్తూ ఉంటారు కదా.
3: అంతెందుకు, నేనే చిన్నప్పుడు కర్ర పట్టుకొని ఇంట్లో స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చునేదాన్ని. మా నాన్నగారు అలా చూస్తూ ఉండేవారు, ఏం చేస్తుందా అని. టీచర్ మా క్లాసులో చెప్పేవారు కదా క్లాసు, ఆ క్లాస్నే ఇక్కడ పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ టీచర్ నాకేం చెప్పారో, అది నాకెంతవరకు అర్థమైందో, దానితో ఏం విలువలు నేర్చుకున్నాను అనే విషయాన్ని మా నాన్నగారు అలా చూస్తూ అబ్జర్వ్ చేసేవారు
2: కదా. ఎంతైనా బాల్యం అన్నది చాలా అందమైనది. మనకి స్కూల్ వాతావరణం, ఫ్రెండ్స్, టీచర్స్ ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఎంతైనా బాల్యంలో ఈ విద్యార్థి దశ అన్నది చాలా ముఖ్యమైనది. దీనిపైనే ఆధారపడి ఉంటుంది కూడా మన ప్రవర్తన కానీ, మనం ఏం నేర్చుకుంటున్నాం, సమాజంలో భవిష్యత్తులో ఎలాగ ఉండబోతున్నాం అన్న దానికి బీజం ఈ విద్యార్థి దశ నుండే పడుతుంది కదా మానస. అందుకే ప్రతి పిల్లలు బడికి వెళ్ళాలి. మనం చాలా మందికి చూస్తూ ఉంటాం, పనికి పంపిస్తూ ఉంటారు, కానీ పిల్లలన్న వాళ్ళు బడిలోనే అందంగా ఉంటారు కదా.
3: నిజం శ్రీదేవి. అయితే పనికి పంపించడానికి ఎటువంటి కారణాలు ఉండి ఉండొచ్చు అంటావు?
2: పనికి పంపించడానికి కారణం అంటే ముఖ్యంగా పేదరికం మాంస, అలాగే తల్లిదండ్రులకి విద్య పట్ల అవగాహన లేకపోవడం, అంటే చదువుకుంటే ఏమొస్తుంది అన్న భావన చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. అంటే పేదరికం పోవాలనో లేకపోతే కుటుంబం గడవాలనో పిల్లలకి పనికి పంపిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. తక్కువ వేతనంతో పిల్లలు దొరుకుతారనే ఉద్దేశంతో చాలామంది పిల్లలకి పనిలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ పిల్లల్ని ఎవరైతే పనిలో పెట్టుకుంటారో, అంటే 14 ఏళ్ళు లోపల పిల్లల్ని, చట్టపరంగా వాళ్ళపై కఠిన శిక్ష తీసుకోబడుతుంది. ఎందుకంటే మనకి చట్టం ఏం చెప్తుందంటే చిన్నపిల్లలకి పనిలో పెట్టుకోకూడదని.
3: నిజం శ్రీదేవి. మనకి బాలకార్మిక చట్టం అని ఉంది. 1986లో ఇది అమలు కాబడింది. ప్రమాదకరమైన వృత్తులు, అలాగే కొన్ని కొన్ని రకాల పనుల్లో పిల్లలను ఉపయోగించడం అనేది నిషేధిస్తుందన్నమాట. అలాగే ప్రతి పిల్లవాడు కూడా, బాబైనా పాపైనా, బాల్యంలో చదువు అనేది వాళ్ళ హక్కు. చూడు, మనకి ఆర్టీఈ అంటే విద్యా హక్కు చట్టం అన్నమాట. 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఉచిత అలాగే నిర్బంధ విద్యను అందిస్తుంది ఈ ఆర్టీఈ చట్టం.
2: అదే మరి రైట్ టు ఎడ్యుకేషన్ అన్నమాట. ప్రతి పిల్లవాడికి చదువుకునే హక్కు ఉంది, దీన్ని ఎవరు కాదనలేరు. అందుకే పిల్లలకి పనికి కాకుండా బడికే పంపించాలి. ఏదో ఆ క్షణానికి ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉంటుంది, పిల్లలకి పనికి పంపిస్తే అనుకుంటారు, కానీ వాళ్ళ బాల్యం నష్టపోతారు. అలాగే శారీరకంగా కూడా వాళ్ళు ఎదుగుదల సక్క

0: చూడు మాన్స, మనం అనుకున్నాం ఏంటంటే చాలా మంది పిల్లలు బడికి ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు పేదరికం కారణమని. కానీ పట్టుదల, గట్టి సంకల్పం ఉంటే పేదరికం కాదు కదా, ఏది కూడా అడ్డు కాదని నేను చెప్తాను. నేను ఎక్కడో చదివాను, చిన్న పనులు చేసుకుంటారు కదా, అంటే చూడు ఈ చేపలు కట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారా, వాళ్ళకి ఎంత వస్తుంది చెప్పు, చాలా తక్కువ వస్తుంది కదా. అటువంటి తల్లికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. తనేం చేసిందంటే పిల్లలు తనలా కష్టపడకూడదు, చదువు విలువ తెలిసి పిల్లల్ని ఏం చదివించిందో తెలుసా?
1: ఏం చదివించింది?
0: మెడిసిన్.
1: డాక్టరే.
0: మరి డాక్టర్ అవ్వాలంటే వాళ్ళెంత కష్టపడాలి, చదువుకి అయ్యే ఖర్చు చాలా ఉంటుంది కదా. కానీ తన పిల్లలు తనలాగ ఇబ్బంది పడకూడదని రాత్రింబ వాళ్ళు తను ఎంతో కష్టపడి ఒక పూట తింటే ఒక పూట మంచినీళ్ళతో కడుపు నింపుకొని తన పిల్లల్ని కష్టపడి చదివించింది. ఆ పిల్లలు కూడా ఎంత చక్కగా చదువుకున్నారంటే తల్లి ఇంత కష్టపడుతుంది కదా. కనీసం వీళ్ళు పెద్ద బాగా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించి ఆ తల్లిని సుఖపెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంతో బాగా కష్టపడి చదివి స్కాలర్షిప్లు అందుకొని ఇద్దరు డాక్టర్లు అయ్యారు. నిజంగా ఆ తల్లిని మెచ్చుకోవాలి, పిల్లల్ని కూడా మెచ్చుకోవాలి కదా.
1: నిజం శ్రీదేవి, తల్లికి పిల్లలకి ఇద్దరికి జోహార్లు. అలాగే శ్రీదేవి, నువ్వు ఇప్పుడు స్కాలర్షిప్ అంటే గుర్తొచ్చింది, మన దేశంలో పిల్లల కోసం అనేక పథకాలు అమల్లో ఉన్నాయనుకో. మధ్యాహ్న భోజనం పథకం కూడా పెట్టారు. అలాగే ఉచిత పాఠ్య పుస్తకాలను ఇవ్వడం, యూనిఫామ్లు ఇవ్వడం, స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పిల్లలు చదువు మానకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఇక మరి ఇందులో మన బాధ్యత ఏమిటి?
0: మన బాధ్యత ఏంటంటే ఇవన్నీ సక్రమంగా తెలుసుకొని పిల్లల్ని బడికి పంపించాలి. నిజమే మాన్స, ప్రభుత్వం ఇటువంటి పథకాలు పెట్టడం వల్ల

0: యూనిఫామ్లు ఇవ్వడం, స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పిల్లలు చదువు మానకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఇక మరి ఇందులో మన బాధ్యత ఏమిటి?
1: మన బాధ్యత ఏంటంటే ఇవన్నీ సక్రమంగా తెలుసుకొని పిల్లల్ని బడికి పంపించాలి. నిజమే మాన్స, ప్రభుత్వం ఇటువంటి పథకాలు పెట్టడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు కనీసం ఒక్కపోటైనా తమ పిల్లలు భోజనం చేస్తారన్న ఉద్దేశంతో బడికి పంపిస్తున్నారు తెలుసా. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య చాలానే ఉంది.
0: పిల్లల సంఖ్య కాదు శ్రీదేవి, అందులో పాస్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుందో అనుకుంటున్నా? వాళ్ళకి నిజంగా చదువుతో పాటు లోక జ్ఞానం కూడా బాగా పెరుగుతుంది. జీవితాన్ని వాళ్ళ పాఠశాల దశలోనే నేర్చుకుంటున్నారు.
1: నిజమే, ఎంతో చక్కగా చదువుకుంటున్నారు, మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళు కూడా ఇటు చదువులోనే కాకుండా ఆటల్లో కూడా రాణిస్తూ తమ తల్లిదండ్రులకి ఇటు తమ విద్యా సంస్థకు కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. మరి ప్రభుత్వాలు అలాగే ఎన్జిఓస్ ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల్లో అవగాహన అంటూ ఉండాలి. చాలా మందిని చూస్తూ ఉంటాం పిల్లలకి పనికి పంపిస్తుంటారు, లేదా కొందరు ఏంటంటే వ్యాపారస్తులు తల్లిదండ్రులకి అత్యాశ చూపిస్తూ ఉంటారు. కానీ పిల్లలకి ఎటువంటి పనుల్లోని పెట్టకూడదు. అంటే కొన్ని పనులు చూడు, పాఠశాల వెలుపల నడిచే అంటే కుటుంబ వ్యాపారాలు లేదా వినోదం, క్రీడారంగాలు ఇటువంటి వాటిలో మినహాయింపు ఉంది పిల్లలకి. కానీ కౌమార దశలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదకరమైన పనులు చేయకుండా నిరోధిస్తుంది.
0: శ్రీదేవి, అసలు ముందు ముఖ్యంగా పిల్లల్ని ఈ పనుల్లో పెట్టకూడదు అంటే ముందు పెద్దవాళ్ళలో అవగాహన అనేది రావాలి. అసలు విద్య అనేది ఎంత అవసరం పిల్లలకి, వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి. విద్య అనేది ఏదో పుస్తకాల్లో చదివే ఆ చదువు మాత్రమే కాదు, వాళ్ళ జీవితం బాగుండడానికి కారణమయ్యే ఎంతో జ్ఞానాన్ని అలాగే విలువలను వీటన్నింటినీ కూడా నేర్పిస్తుందన్న విషయం తెలుసుకోవాలి. విద్య అనేది వారి భవిష్యత్తుకు పునాది. ఈరోజు మనం నేర్చుకునే ప్రతి అంశం రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పారు. నీకు ఓ విషయం చెప్పనా, మనం పనులు కాదు బడికి పంపుదాం పిల్లల్ని అని అంటున్నాం కదా, ఈ విషయంగా నాకు ఒక కథ గుర్తొచ్చింది. రాము సోము అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. చిన్నతనంలోనే పాపం తల్లిదండ్రులను కోల్పోవడంతో జీవనం కోసం కష్టపడడం మొదలు పెట్టేశారు. తప్పదు కదా మరి. ఇంకా మరి అందులో పెద్దవాడైన రాముకి చదువుకోవాలనే ఆశ చాలా బలంగా ఉండేది. ఎంత కష్టమైనా సరే పగలంతా పనిచేస్తూ రాత్రిపూట బడికి వెళ్ళేవాడు. కానీ చిన్నవాడైన సోము మాత్రం చదువును అంతగా పట్టించుకోలేదు. చదువుతో పనే ఉంది, కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది అనుకుంటూ శారీరక శ్రమను మాత్రమే నమ్ముకున్నాడు. కొంతకాలానికి రాము పట్టుదలతో చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు అనుకో, తన జ్ఞానంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ అటు వ్యాపార రంగంలోనూ రాణించాడు. చాలా డబ్బులు సంపాదించాడు, మంచి పేరును గుర్తింపును కూడా సంపాదించాడు. అయితే ఇలా రోజువారీ పనులు చేసుకుంటూ కాయకష్టం నమ్ముకున్న సోముకి ఒకనొకనాడు చాలా తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. దాంతో తను పనికి పోవడానికి చాలా కష్టపడ్డాడు. అసలు పని చేయడానికి లేచే పరిస్థితుల్లో కూడా లేడు. అప్పుడు రాము తన చదువు సంపాదన ద్వారా, అలాగే తను ఇప్పటి వరకు సంపాదించిన మంచి పరిచయాల ద్వారా సోముకి మంచి వైద్యం అందించాడు. ఆ సమయంలో సోముకి తన తప్పును తెలుసుకున్నాడు. కాయకష్టం మనిషికి బలాన్ని ఇస్తుందేమో గాని చదువు మనిషికి విచక్షణను, వివేకాన్ని, కష్టకాలంలో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి ఏం చేశాడో తెలుసా సోము?
1: ఏం చేశాడు?
0: చక్కగా తన పిల్లలిద్దరిని వెంటనే బడుకు పంపించాడు, పని మానిపించేశాడు.
1: నిజమే, చాలా మంచి కథ చెప్పావు. ఎంతైనా విద్య మనిషి విలువను పెంచుతుంది మాన్స.
0: శ్రీదేవి, చాలా విషయాలు చెప్పుకున్నాం కదా, ఒక పాట విందామా?
1: కానివ్వు, అలాగే.

0: అయితే మనం చెప్పుకుంటున్నాం కదా చదువు చాలా ముఖ్యమైనదని, మరి చాలా మంది పిల్లలకి పనిలో పెట్టుకుంటూ ఉంటారని కూడా అనుకుంటున్నాం కదా. అసలు చెడు గనులు, తవ్వకాలు, పేలుడు పదార్థాలు, రసాయనాల నిర్వహణ వంటి అనేక ప్రమాదకరమైన వృత్తుల్లో పిల్లలు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు గాజు తయారీ, ఈ పరిశ్రమలు, వాటి వల్ల పిల్లలకి ఎంతో అనారోగ్య సమస్యలు వస్తుంది. మనం వింటూ ఉంటాం చూడు, పేలుడు పదార్థాలు దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి ఎంతో మంది చనిపోవడం గాని, కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా. మరి ఇటువంటి ప్రమాదాలు ఉన్న చోట పిల్లల్ని అస్సలు పనిలో పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నారనుకో వాళ్ళకి బాల కార్మికులని ఉద్యోగంలో పెట్టుకున్నందుకు 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా 20 నుండి 50 వేల వరకు జరిమానా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి జైలు శిక్ష, జరిమానా రెండూ కూడా విధిస్తారు. అందుకే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో పనికి పెట్టుకోకూడదు. వీలైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తెలుసుకుని ఒక మంచి మనిషిగా వాళ్ళకి బడికి పంపించి చేతనైన సాయం చేయొచ్చు కదా.
1: నిజం శ్రీదేవిని చెప్పింది. అంతేకాదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పేదరికంతో చదువుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని మనం అనుకున్నాం. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే స్థిర ఆదాయం వస్తుందో వాళ్ళు తలుచుకుంటే, ఇలా పేదరికంతో ఉన్న పిల్లలు, చదువు మీద ఆసక్తి ఉన్న పిల్లలు ఎంతో మందిని చదివించవచ్చు. ఇప్పటికీ మనం కొంతమందిని చూస్తున్నాం అనుకో, కానీ అందరూ కూడా ఈ ఆలోచనతో ఉంటే ఒక కుటుంబం ఒక పిల్లవాడిని చదివించగలిగితే భవిష్యత్తు మారిపోతుంది కదా.
0: నిజమే. మరి ఈనాటి పిల్లలే కదా భావి భారత పౌరులు. మరి మన దేశం బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మరి దానికి ఈ రోజే పునాది వెయ్యాలి కదా. నువ్వు అన్నట్టు చాలా మంది అయితే స్పాన్సర్షిప్స్ పిల్లలకి ఇస్తూ ఉంటారు మానస. కాకపోతే ఇంకా ప్రజల్లో అవగాహన పెరగాలి, చదువుకుని ఆసక్తి ఉండి వాళ్ళు పేదరికం అన్నది ఎప్పుడు అడ్డు కాకూడదు, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది పిల్లలు చదువుతో పాటు క్రీడారంగంలో కూడా ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉంటారు.
1: అది నిజమే శ్రీదేవి.
0: చూడు, చాలా మంది తల్లిదండ్రులు ఎంత ఆదర్శవంతులుగా ఉంటారంటే, తమ పిల్లల కోసం, తమ సుఖాన్ని చూసుకోకుండా పిల్లలు చదువులో క్రీడారంగంలో రాణించాలని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, సమస్తం పణంగా పెట్టేసి పిల్లల మీదే శ్రద్ధ పెడతారు. ఆ పిల్లలు కూడా వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని అంతే చక్కగా రాణిస్తూ ఉంటారు. అటువంటి వారిని చూస్తే ఎంత ముచ్చట.

0: అనిపిస్తుందో కదా.
1: నిజం శ్రీదేవి, నీకు తెలుసా, ఒక ఇంట్లో నలుగురు ఆడపిల్లలు, అసలు ఆడపిల్లలంటేనే భయపడతారు, అమ్మో ఆడపిల్లని ఎలా చదివించాలి, త్వరగా పెళ్లి చేసి పంపించేద్దాం ఇలా అనుకునే సమాజంలో కూడా ఆ తల్లిదండ్రులు అస్సలు భయపడలేదు. ఆ నలుగురు పిల్లల్ని కూడా చక్కగా చదివించారు. ఈనాడు నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు.
0: మరి ఆడపిల్లలు ఎందులోని వెనకుండరు కదా, ప్రతి దానిలోని వాళ్ళు తమ ప్రతిభని చాటుకుంటూనే ఉంటారు. మరి ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరికైనా చదువు అన్నది చాలా ముఖ్యం. అందుకే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, మనకి స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ఆదుకుంటున్నా, ప్రజల్లో ముందు అవగాహన వచ్చి బాలకార్మికుల్ని అస్సలు పనిలో పెట్టుకోకుండా, చేతనైతే బాలకార్మికులు ఉన్నారు అని తెలిస్తే మాత్రం తప్పకుండా ప్రభుత్వ అధికారులకి దానిపై ఫిర్యాదు ఇవ్వచ్చు.
1: సరిగ్గా చెప్పారు శ్రీదేవి. ఇందుకోసమే మనకి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది, 1098, అలాగే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 1500 1510. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెంబర్లకి మనం కాల్ చేసి ఫిర్యాదును ఇవ్వచ్చు. పిల్లల్ని పని ప్రదేశాలకు కాకుండా పాఠశాలలకు వెళ్లేలా చూడాలి. బాల కార్మిక వ్యవస్థని వీలైనంత త్వరగా నిర్మూలించాలి. పిల్లల హక్కుల గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. మనకు తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకోవాలి. ఈ విషయంలో పూర్తి బాధ్యత తల్లిదండ్రులది, అలాగే చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల్ని పనిలో పెట్టుకునే యజమానులది. వీళ్ళందరూ మారితే బాలకార్మిక వ్యవస్థ అనేది పూర్తిగా నిర్మూలించవచ్చు.
0: చాలా చక్కగా చెప్పావు మనస. నిజమే, బాలకార్మికులు అన్న వాళ్లే లేకపోతే వాళ్ళు చదువుకుంటే భవిష్యత్ తరాలు ఎంత అందంగా ఉంటుందో కదా. విన్నారుగా మరి ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
1: మీ మానస. Thank you.

మీరు ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్ని పనికి కాదు బడికి పంపుదాం అన్న అంశంపై శ్రీమతి డివి మానస మరియు శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్న సంభాషణ విన్నారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ సరస్వతి విద్యార్థి గారి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా శ్రీ కాంతిమతిం, హైమవతి రాగం, ఆది తాళం, శ్రీ ముత్తుస్వామి దీక్షితారు కృతి వింటారు.

చివరిగా రామ సీతారామ జంఝాటి రాగం ఆది తాళం తిస్రానడ శ్రీ భద్రాచల రామదాసు కీర్తన.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమం విన్నారు. గానం శ్రీమతి డాక్టర్ సరస్వతి విద్యార్థి, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ఉదయం ప్రసారం సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జెస్ మీడియం వేవ్ ద్వారా ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్జెస్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్జెస్, కాకినాడలో 100.1 మెగాహెర్జెస్ ఫ్రీక్వెన్సీస్లలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5 గంటలు దాటింది. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకుపోయే అంశం సమయపాలన. ఈ సమయపాలన అనేది ఒక యువతకే కాదు, స్కూలుకు వెళ్ళే పిల్లలకు, ఉద్యోగం చేసే వాళ్లకు, గృహిణులకు, ఇలా వారు వీరు అనే భేదం లేకుండా ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే సమయం ధనికుడికైనా పేదవానికైనా ఎవరికైనా సరే 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ 24 గంటల సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం అనే దాని మీద మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ సృష్టిలో మనం దేనినైనా తిరిగి సంపాదించవచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని ఒక్క సెకండ్ కూడా తిరిగి తీసుకొని రాలేము. కాబట్టి నిన్నటి గురించి బాధపడకుండా, రేపటి గురించి ఆశపడకుండా, ఈరోజు ఈ క్షణాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరచుకోవాలి. ఈ సమయపాలన గురించి ముఖ్యంగా యువత చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఈ దేశ తలరాతను మార్చే శక్తి యువతకు ఉంది. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

ఒక మంచి పాట విన్నారు కదా. యువత తమ లక్ష్యాలను చేరుకోవడానికి సమయ నిర్వహణ అత్యంత కీలకం. దీనివలన ఒత్తిడి తగ్గుతుంది, చేసే పని మీద శ్రద్ధ పెట్టవచ్చు. అది చదువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు కానివ్వండి, ఇలా చేసే పని మీద శ్రద్ధ పెట్టడం వలన మంచి రిజల్ట్స్ వస్తాయి. యువత జీవితంలో విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఇప్పుడు ఒక మంచి పాట విన్నారు కదా. యువత లక్ష్యాలను నిర్దేశించుకోండి. చిన్న చిన్న లక్ష్యాలను, పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా స్పష్టంగా రాసుకోండి. పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటే వాటిని సాధించడం చాలా సులభం అవుతుంది. అలాగే చేయవలసిన పనులకు ప్రాధాన్యత ఇవ్వడం, అంటే ఏ పని ముఖ్యం మరియు అత్యవసరమో అటువంటి పనులను ముందుగా చేయడం. అలాగే మన దినచర్య గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలి, అంటే రోజువారీ పనుల కోసం ఒక షెడ్యూలు లేదా క్యాలెండర్ తయారు చేసుకోవాలి, లేదంటే ఒక డైరీ తీసుకొని దానిలో తారీఖుల వారీగా చేయవలసిన పనుల గురించి రాసుకొని ఆ తర్వాత ఏ రోజు చేయవలసిన పనులను ఆ రోజు

ఒక పేపర్ మీద ప్రణాళికాబద్ధంగా రాసుకొని మన పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఈరోజు చేయవలసిన పనులు అన్నీ టైం టు టైం చేసేయవచ్చు. పైగా ముఖ్యంగా మన మీద ఒత్తిడి ఉండదు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఇప్పుడు ఒక మంచి పాట విన్నారు కదా. అలాగే ఈరోజు చేయవలసిన పనిని ఈరోజే పూర్తి చేయాలి, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం అనే వాయిదా వేసే పద్ధతి అలవాటు మానుకోవాలి. చిన్న చిన్న పనులను వెంటనే చేసేయాలి. అలాగే కొంతమంది భోజనం చేసేటప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మొబైల్ చూడటం అలవాటు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. అలానే రాత్రులు నిద్రపోయే వరకు మొబైల్ చూస్తూనే ఉంటారు. దీనివలన కళ్ళు దెబ్బతింటాయి, కంటికి సరిపడా నిద్ర లేకపోతే

ఇప్పుడు ఒక మంచి పాట విన్నారు కదా. ఉదయాన్నే పెందలకాడే నిద్ర లేచి కొంచెంసేపు వ్యాయామం చేయడం వలన రోజంతా శారీరకంగాను మానసికంగాను ఉత్సాహంగా ఉంటాం. మొబైల్ ఫోను వాడకాన్ని తగ్గించుకొని చేసే పని మీదే శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు ఈ కార్యక్రమంలో తెలుగు సినీ మధుర గీతాలు వింటారు. ముందుగా రాక్షసుడు చిత్రంలోని ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటను ఆచార్య ఆత్రేయ రచించారు.

మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు భైరవ ద్వీపం చిత్రంలోని ఈ పాటని వేటూరి సుందరామూర్తి రచించగా మాధవ పెద్ది సురేష్ సంగీతం దర్శకత్వం వహించారు. పాడినవారు ఎస్ జానకి.

హలో బ్రదర్. చిత్రం నుండి సిరివెన్నెల సీతారామల శాస్త్రి రచించిన ఈ పాటకు రాజ్ కోటి సంగీతం వహించగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రీను చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు మణిశర్మ సంగీతం వహించగా పార్థసారథి కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి వేటూరు సుందరామూర్తి రచించిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం వహించగా మనో కేఎస్ చిత్ర గురుచరణ్ పాడిన పాట వింటారు.

0: ఇప్పటివరకు మీరు సంధ్యారాగాలు కార్యక్రమంలో తెలుగు సినీ మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు జి పద్మగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. టాటా మెమోరియల్ సెంటర్ వారణాసిలోని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్, మహామనా పండిట్ మదన్మోహన్ మాళవ్య క్యాన్సర్ సెంటర్ వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూన్ 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. సర్టిఫైడ్ ఫెలోషిప్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు డెంటల్ మరియు ప్రోస్థెటిక్ సర్జరీ, ఆంకోపాథాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీలో ఆర్థోపెడిక్, థొరాసిక్, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత. సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్, ఎండి, డిఎన్బి, ఎండిఎస్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 133,623 రూపాయల నుంచి 145,530 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://tmc.gov.in. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు చెల్లించాలి. చివరి తేదీ 2026 జూన్ 15వ తేదీ. మరొక ప్రకటన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూన్ 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. మేనేజ్మెంట్ ట్రైనీ 10 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు అనలిటిక్స్ మరియు డెసిషన్ సైన్స్, ఆపరేషన్స్ మరియు సప్లై చైన్, సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ మరియు మేనేజ్మెంట్, మార్కెటింగ్, అడ్మిన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు మించకూడదు. జీతం నెలకు 35,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.iimmumbai.ac.in. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 16వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ సమాచారం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేర్ వాతావరణ శాఖ వారు ఈ పూట అందించిన వాతావరణ వివరాలు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాల్టేర్లో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 84%. ఇక పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 29.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 79%. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సమాచారం. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో రానున్న 5 రోజుల్లో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో దక్షిణ తమిళనాడు, ఒరిస్సా తీరం గుండా దక్షిణ బంగాళాఖాతం, అలాగే ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈదురుగాలుల తీవ్రత ప్రబలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రానున్న 5 రోజుల్లో ఈ ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తుఫాను హెచ్చరికల కేంద్రం, వాతావరణ కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

0: సమయం 6 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్.

0: రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
0: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని, 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటిన్నర మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేత

0: నికి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డిఎస్సి ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
2: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వ నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటా వస్తుంది. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
0: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డిఎస్సిలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాద్.

ఇప్పటి వరకు మీరు లయ విన్యాసం విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన అటల్ పెన్షన్ యోజన పథకం వింటారు. కొన్ని చిత్రగీతాలు కూడా వింటారు. ముందుగా ఫిట్నెస్ మంత్ర. నేటి ఫిట్నెస్ మంత్ర శీర్షికలో మనం తెలుసుకోబోయే అంశం, వేసవికాలంలో వ్యాయామం చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా సరైన సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఉదయం 8 గంటలకు ముందే లేదా సాయంత్రం 6 గంటల తర్వాత వ్యాయామం చేయడం ఉత్తమం. ఎండ తీవ్రంగా ఉండే మధ్యాహ్న సమయాల్లో వ్యాయామాలకు దూరంగా ఉండాలి. వ్యాయామం చేయడానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు మరియు తర్వాత కూడా తగినంత నీరు తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవడం మంచిది. గాలి బాగా ఆడే, వదులుగా ఉండే మరియు లేత రంగులు లేదా

కాటన్ దుస్తులను ధరించాలి. వేసవిలో శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది కాబట్టి అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తగ్గించి సాధారణ వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. అవసరమైతే వ్యాయామాల వ్యవధి కూడా తగ్గించుకోవాలి. అలానే ఆరుబయట వ్యాయామం చేసేవారు తప్పనిసరిగా మంచి సన్స్క్రీన్ లోషన్ చర్మానికి రాసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తల తిరగడం, వికారం లేదా కండరాల నొప్పులు అనిపిస్తే వెంటనే వ్యాయామాన్ని ఆపి చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. మీరింతవరకు ఫిట్నెస్ మంత్ర శీర్షిక విన్నారు. ఇప్పుడు ఇడియట్ చిత్రం నుంచి చక్రీస్ సంగీతం వహించిన ఈ పాటను కందికొండ రచించగా శంకర్ మహాదేవన్ పాడిన పాట

మీరు ఇంతవరకు ఫిట్నెస్ మంత్ర శీర్షిక విన్నారు. ఇప్పుడు ఇడియట్ చిత్రం నుంచి చక్రీ సంగీతం వహించిన ఈ పాటను కందికొండ రచించగా శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

గురించి తెలుసుకుందాం. ఈ అటల్ పెన్షన్ యోజన పథకం అనేది భారత ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పింఛను పథకం. దీని ద్వారా 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు కనీస పింఛను లభిస్తుంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. వీరికి ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకంలో చందాదారులు తమ వయస్సును బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాల పాటుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చందాదారుడు 60 సంవత్సరాలు నిండిన తర్వాత 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 ఒక నిర్దిష్ట పింఛను పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే వారి నామినీకి పెన్షన్ మొత్తం అందుతుంది. నేటి వికాసం కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి చిత్రగీతం విందాం.

ఇడియట్ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. వికాసం ఈ శీర్షికలో అటల్ పెన్షన్ యోజన పథకం

తొలి ప్రేమ చిత్రం నుంచి పాట విన్నారు కదా. సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా చివరిగా సుబ్బు చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ గంగా పాడిన పాట వింటారు.

ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో ముందు జాగ్రత్తలతో పురుగు నివారణ సాధ్యం అనే అంశంపై కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ సీతారామ శర్మ గారు మాటల్లో వింటారు. తరువాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం, 7:45 వికసిత్ భారత్, అనంతరం 8:00 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు, తర్వాత 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన నెల్లూరు కేంద్రం వారి సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:00 ఆపాత మధురాలు పాత

తెలుగు సినిమా పాటలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం వాతావరణ సమాచారం. ఇప్పటి వరకు ఈనాటి ప్రసారాలలోని ముఖ్య కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసారాలలోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనలు వింటారు. 6:30 చింతన, 6:35 పొలం పనులు కార్యక్రమంలో భాగంగా సస్యరక్షణలో ట్రైకోడెర్మా సుడోమోనాస్ వాడుక ఉపయోగాలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. అనంతరం రైతులకు వాతావరణ సమాచారం ఉంటుంది. 7:15 ఉదయ సమీరాలు, 8:35 కర్ణాటక సంగీతం వింటారు. ఈ కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ అని పిలువబడే శ్రీమతి శైల మరియు శ్రీమతి కుంజుమణి లా వేణుగానం, శ్రీ కరైకుడి ఆర్మణి మృదంగం, శ్రీ ఎం చంద్రశేఖరన్ వయోలిన్, శ్రీ టిహెచ్ వినాయక్రమ్ ఘటం వింటారు. 8:59 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 లలిత సంగీతం, 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమంలో హలో బాగున్నారా కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. అనంతరం 2:31 సైనిక్ మాధురి, 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు మెలోడీ చిత్రగీతాలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా గుంజన్ ఫిట్నెస్ మంత్ర వికాసం, వికాసంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం గురించి తెలుసుకుంటారు. 7:15 పల్లెసీమలు, 1 పర్వశ్రేణి ప్రాంతంలో ఖరీఫ్ వేరుశనగ ప్రకృతి సాగులో యాజమాన్య పద్ధతులు అనే అంశంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పి బాలా హుస్సేన్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. అనంతరం జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యుఎస్ ప్రసాద్ సాక్సోఫోన్ వాయిద్యం వింటారు. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇప్పటి వరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను

0: పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన

0: తన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫిఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్, బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. నేటి పల్లెసీమలు కార్యక్రమంలో ముందుగా ముందు జాగ్రత్తలతో పురుగు నివారణ సాధ్యం అనే అంశంపై కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ సీతారామ శర్మ అందించిన వివరాలు వింటారు.
1: రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు రైతు సోదరులు పురుగులను నివారించడానికి పురుగు మందులతో నివారణే కాకుండా ముందస్తు జాగ్రత్తలతో మనం వివిధ పంటల్లో ఏ పురుగుల్ని నివారించుకోవచ్చు అన్న దాని గురించి వివరించుకుందాం. అన్ని పంటల్లోనూ కూడా రైతు సోదరులు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లోతు దుక్కులు లేదా వేసవి దుక్కులు అన్నవి కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు. దీనివలన అంటే తొలకరి వర్షాలు పడిన వెంటనే రైతు సోదరులందరూ కూడా లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ముందరి పంట కాలం తాలూకా పురుగుల కోశస్థ దశలు భూమిలో ఉంటాయి కనుక అవన్నీ కూడా ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అవన్నీ కూడా లేదా నిద్రావస్థలో ఉండే పురుగులన్నీ కూడా బయటపడతాయి. తద్వారా సూర్యరశ్మికి అవి చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. కనుక రైతు సోదరులందరూ కూడా వేసవి దుక్కులు లేదా లోతు దుక్కులు కంపల్సరిగా చేసుకున్నట్లయితే మనకి ఈ చర్యతోనే మన పంటకాలంలోకి పురుగులను రానివ్వకుండా నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే తట్టుకునే రకాల సాగు. మన రాష్ట్రంలోని ముఖ్యంగా రైతు సోదరులు సాగు చేస్తున్న పంటల్లో వరి, మొక్కజొన్న, పత్తి అలాగే అపరాలు అన్నవి ముఖ్యమైన పంటలు. వీటిలోని మనకి వివిధ పురుగులకి తట్టుకునే రకాలని మనం కానీ సాగు చేసుకున్నట్లయితే పురుగు మందుల మీద మనం పెట్టుకునే పెట్టుబడిని తగ్గించుకుంటూ పురుగులను కూడా రానివ్వకుండా మనం నియంత్రించుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనం సార్వాలో వరిలో ఎక్కువగా మనకి ఉల్లికోడి కానివ్వండి, అలాగే దోమపోట అన్నవి కూడా మనకి సాధారణంగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఉల్లికోడిని మనకి తట్టుకునే రకాలు అంటే ఎక్కడైతే ఉధృతంగా ఉంటుందో అక్కడ వ్యవసాయ పరిశోధనా స్థానం రాగోలు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైన రకాలు ఏవైనా కూడా మనం సాగు చేసుకున్నట్లయితే అవి ఉల్లికోడిని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే సార్వా మరియు దాల్వా రెండు పంట కాలాల్లో కూడా రైతు సోదరుల్ని బాగా ఇబ్బంది పెట్టే పురుగు ఏమిటంటే ఈ దోమపోటు, అదే మనం సుడిదోమని పిలుచుకుంటూ ఉంటాం. సో ఈ సుడిదోమని నివారించుకోవడానికి మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు ఇక్కడ నుండి విడుదలైన రకాలన్నింటినీ కూడా దోమపోటుని మధ్యస్థంగా తట్టుకుంటాయి కనుక ఈ తట్టుకునే రకాలని మనం సాగు చేసుకున్నట్లయితే చాలా వరకు పురుగు మందుల మీద మనం ఖర్చుని తగ్గించుకుంటూ పురుగుల నియంత్రణ అన్నది కూడా మనం సాధ్యం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే విత్తన శుద్ధి. సాధారణంగా మనం పంటల్లో విత్తన శుద్ధి అన్నది చేసుకుంటూ ఉంటాం. అయితే వరిలో ఎక్కువగా తెగుళ్ళ కోసం అని చెప్పి విత్తన శుద్ధి చేస్తూ ఉంటారు. అలాగే మొక్కజొన్న కానివ్వండి, పత్తి కానివ్వండి, ఈ రెండు పంటల్లోని కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవడం వలన పురుగుల నుండి మనం పంటని కాపాడుకోవచ్చు అన్నమాట. సో మొక్కజొన్నలో అయితే మనకి ఫోర్టంజా డియో అనే మందు దొరుకుతుందండి. దాన్ని అయితే 1 కిలో విత్తనానికి 6 మిల్లీల చొప్పున మనం కలుపుకుని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మనకి ఆశించే కత్తెర పురుగుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే పత్తిలో మనం విత్తన శుద్ధి ఇమిడాక్లోపిడ్ మందుతో కానీ లేదా థయామెథాక్సమ్ అనే మందుతో కానీ అంటే 1 కిలో విత్తనానికి 5 గ్రాముల చొప్పున ఈ మందులతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల్ని

ఈ పత్తి పంటలో చాలా వరకు అంటే ఒక నెల రోజుల వరకు కూడా మనం ఆశించకుండా మన పంటని కాపాడుకోవచ్చు అన్నమాట. అట్లానే అపరాల్లో మనకి ఎక్కువగా ఆశించే పల్లాకు తెగులు. ఈ పల్లాకు తెగులు అన్నది వైరస్ తెగులు, కానీ వీటిని ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి ఈ వైరస్ని తీసుకెళ్ళడానికి దోహదపడేవి ఏంటి అంటే రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తెల్లదోమ. కనుక మనం అపరాల్లో కూడా 1 కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ కానీ థైమెథాక్సామ్తో కానీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే ఈ రసం పీల్చే పురుగుల నుండి మన పంటను కాపాడుకుంటూ తద్వారా ఈ వైరస్ వ్యాప్తిని కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అట్లనే రైతులందరూ కూడా సామూహికంగా మనం పంటలు వేసుకోవడం, సామూహికంగా అంటే లేదా ఏకకాలంలో ఈ పంటల్ని విత్తుకోవడం అనేది చేసుకున్నట్లయితే పురుగుల నియంత్రణ అనేది చాలా సులువుగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సామూహికంగా విత్తుకోవడం వలన పంట అంతా ఒకే దశ ఉంటుంది, అలాగే పురుగులన్నీ కూడా ఏ దశలో ఆశించాలో ఆ దశలో ఆశిస్తాయి. కనుక వాటికి మనం నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ఈ పురుగులు ఒక పంట నుండి ఇంకో పంటకు పోనివ్వకుండా మనం ఈ పురుగుల ఉధృతిని నివారించుకోవచ్చు. అట్లనే రక్షక పంటలు, వీటిని మనం ఏమంటామంటే బ్యారియర్ క్రాప్స్ అని పిలుస్తాం అన్నమాట. ఈ బ్యారియర్ క్రాప్స్ అన్నవి ముఖ్యంగా మనకి మొక్కజొన్న కానివ్వండి, పత్తి కానివ్వండి, ఈ పంటల్లో ఎక్కువగా రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి ఉంటుంది. కనుక మనం రసం పీల్చే పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి పోనివ్వకుండా మన పొలం చుట్టూ 4 నుండి 5 వరుసల్లో ఎత్తుగా పెరిగే జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానీ మనం వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు బయట అంటే మన పొలం చుట్టూ వేసుకున్న ఆ రక్షక పంటల దగ్గరే ఆగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఈ రక్షక పంటలను వేసుకున్నట్లయితే మన పొలంలోకి రసం పీల్చే పురుగులు ప్రవేశించుకోకుండా మనం నియంత్రించవచ్చు. అదే కాకుండా సులువైన యాజమాన్య పద్ధతులు, అలాగే స్వల్ప మార్పులతో మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనం ఈ పురుగుల నియంత్రణను కూడా చేసుకోవచ్చు అన్నమాట. అదే ఉదాహరణకి మన వరి పంటలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఇందాక సుడిదోమ గురించి చెప్పుకున్నాం, అలాగే సుడిదోమే కాకుండా మన కాండం తులిచే పురుగు అన్నది కూడా ప్రధాన పురుగుగా మనం గుర్తించవచ్చు. ఈ కాండం తులిచే పురుగుని నివారించుకోవడానికి ప్రధాన పొలంలో మనం నారుని నాటుకునే ముందు కొనలు కానీ తుంచి మనం నాటుకున్నట్లయితే చాలా వరకు కాండం తులిచే పురుగుని నివారించుకోవచ్చు. ఎందుకు అంటే ఈ కాండం తులిచే పురుగు తాలూకు రెక్కల పురుగులు అన్నవి గుడ్లని ఆకుల చివరి భాగంలో సముదాయంగా పెట్టడం అనేది జరుగుతుంది. కనుక ఆ గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కొనలు తుంచడం ద్వారా వాటిని తీసేయచ్చు. కనుక మన పొలంలోకి ఈ కాండం తులిచే పురుగు రానివ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా సుడిదోమని మనం నియంత్రించడానికి మనం అడపాదడప పొలాన్ని ఆరబెట్టడం అన్నది చేయాలి. అలాగే బాటలు, కాలిబాటలు అన్నవి కంపల్సరీగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కాలిబాటలు అన్నవి ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్లు కానీ లేదా ప్రతి 3 మీటర్లకి 1 అడుగు దూరంలో మనం కాలిబాటలు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే గాలి ప్రసరణ బాగా జరిగి తేమ లేకుండా ఉండడం వలన ఈ సుడిదోమని మనం మన పొలంలో ఆశించకుండా నివారించుకోవచ్చు. అలాగే ఈ బాటలు మనం ఎరువులు చల్లుకోవడానికి కానివ్వండి, అలాగే పురుగు మందులు పిచికారీకి కానీ మనకి ఉపయోగం పడతాయన్నమాట. అంతేకాకుండా ఎరువుల వాడకం, యాజమాన్య పద్ధతుల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఎరువుల వాడకం. ముఖ్యంగా నత్రజని ఎరువుల్ని మనం సిఫార్సు చేసిన మోతాదుల్లో వాడుకున్నట్లయితే మన పొలంలోకి రసం పీల్చే పురుగుల్ని రానివ్వకుండా నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే అధికంగా నత్రజని వాడడం వలన మొక్కలన్నీ రసభరితంగా మారడం వలన రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. సో మనం ఈ నత్రజనిని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బారి నుండి మన పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైస్ సోదరులు ఈ మధ్యకాలంలో పొటాష్ ఎరువులు వాడకం అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. అది తగ్గించడానికి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ పొటాష్ ఎరువులు కంపల్సరీగా మనం ప్రతి

పంటకి కూడా వేసుకోవాలి. వేసుకున్నట్లయితే ఈ పొటాష్ ఎరువులు మొక్కకి రోగనిరోధక శక్తిని ఇస్తాయి, కనుక పురుగులు మన పంటను ఆశించనివ్వకుండా మనం కాపాడుకోవచ్చు. కనుక రైతు సోదరులందరూ కూడా నత్రజని ఎరువుని తగ్గించుకుని పొటాష్ ఎరువుల్ని ముఖ్యంగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా పొలం గట్ల మీద ఉండే కలుపు మొక్కలు, ముఖ్యంగా ఏంటంటే పత్తి పంటలో కానివ్వండి, మొక్కజొన్నలో కానివ్వండి, వరిలో కానివ్వండి, పురుగులకి తెగుళ్ళని కలుగు చేసే శిలీంధ్రాలకి ఈ కలుపు మొక్కలు ఆవాసంగా పనిచేస్తాయన్నమాట. అంటే మన పంట కాలంలో మన పంట మీద ఆశిస్తాయి, అలాగే పంట లేనప్పుడు ఈ వ్యాధికారకాలు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, వాటి తాలూకా దశలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కలుపు మొక్కల మీద ఎక్కువగా ఆశించడం, అలాగే వాటి మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కనుక పొలం గట్ల మీద ఉండే గడ్డిని ఏమాత్రం కూడా ఉంచకుండా తీసివేసేయాలి. ముఖ్యంగా పత్తి పంటలో మనం పిండి నల్లి నివారించుకోవడానికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే పొలం చుట్టూ గట్లుపై ఉన్న వయార్భామ కానివ్వండి, తుత్తరబెండ కానివ్వండి, ఇలాంటి మొక్కల్ని, అలాగే మనకి జిల్లేడు మొక్కలు కానివ్వండి, ఈ మొక్కలు ఎక్కడా లేకుండా మనం పొలం గట్లను శుభ్రంగా ఉంచుకుంటే పిండి నల్లిని మన పొలంలోనికి రానివ్వకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ అగ్గి తెగులు కానివ్వండి, అలాగే కాండం తులుచు పురుగు తాలూకా కోసస్ దశలు కానివ్వండి, కొన్ని రకాల గడ్డి మొక్కల మీద ఆవాసం ఏర్పరచుకుంటే కనుక కలుపు నివారణ చేయడం వలన పురుగులు అలాగే తెగుళ్ళను కూడా మనం రానివ్వకుండా చేయవచ్చు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనది అంతర పంటలు. ఎక్కువ ఆయం అంటే మొక్కకి మొక్కకి లేదా వరుసకి వరుసకి ఎక్కువ దూరం ఉండే పంటలు, దాంట్లో ముఖ్యంగా కంది కానివ్వండి, పత్తి కానివ్వండి, ఇలాంటి పంటల్లో మనం అంతర పంటలుగా కౌపీ అలసందలను కానీ మనం వేసుకున్నట్లయితే మన పంట మీద ఆశించే పురుగుల్ని నివారించుకోవడానికి కావలసిన సహజ శత్రువులన్నీ కూడా ఈ అలసందల మీద మనకి వృద్ధి చెందడం జరుగుతుంది. సో ఈ వృద్ధి చెందిన సహజ శత్రువులన్నీ కూడా మన పంట మీద ఉండే పురుగుల్ని నివారిస్తాయి, కనుక కంపల్సరీగా ఎక్కువ ఆయం ఉండే పంటల్లో అంతర పంటలు అనేవి వేసుకుంటే రైతు సోదరులు చాలా వరకు మనం పురుగు మందుల మీద పెట్టుకునే పెట్టుబడిని తగ్గించుకుంటూ పురుగుల నియంత్రణ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఆకర్షక పంటలు, ముఖ్యంగా మనకి పంటల్లో ఎక్కువగా మనకి కనిపించే పురుగు ఏంటంటే శనగపచ్చ పురుగు, అలాగే పొగాకు లద్దె పురుగు. ఇవి ఏ పంటల్లో ఆశించినప్పటికీ కూడా మనం వీటి గుడ్లని ఆకర్షించే కొన్ని మొక్కల్ని మనం వేసుకున్నట్లయితే చాలా వరకు ఆ గుడ్లని మనం నాశనం చేసినట్లయితే తద్వారా ఈ పురుగులను కూడా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో ఈ శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ 25 రోజులు వయసున్న బంతి నారును కానీ మనం నాటుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు తాలూకా తల్లి పురుగులన్నీ కూడా గుడ్లను పెట్టడానికి మనం పండించే పంట కన్నా ఈ బంతి మొక్కల మీదకి పోయి వాటి మీదే గుడ్లు పెట్టడం జరుగుతుంది. సో మనం ఆ తర్వాత వాటి మీద మనం పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే బంతి మొక్క మీద మనం కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మన ప్రధాన పంటని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొగాకు లద్దె పురుగుకి మనకి ముఖ్యంగా మనం వాడుకోవాల్సిన ఆకర్షక పంట లేదా ఎర్ర పంట అన్నది ఆముదం. ఎకరానికి 50 మొక్కలు చొప్పున అక్కడక్కడ మనం నాటుకున్నట్లయితే, పత్తిలో కానివ్వండి, శనగలో కానివ్వండి, ఎక్కడైనా కానీ మనం నాటుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా రెక్కల పురుగులన్నీ కూడా పోయి మనకి ఆముదం మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ పొదిగిన లార్వాలు కూడా, గుడ్లు పొదిగిన తర్వాత వచ్చిన చిన్న చిన్న లార్వాలన్నీ కూడా ఆకులు వెనకాతల, ఈ ఆముదం ఆకులు వెనకాతలు ఉంటాయి కనుక ఆ ఆకులని మనం తీసి నాశనం చేసినా లేదా ఆముదం మొక్కల మీద మనం కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మన పొలంలోకి ఈ పొగాకు లద్దె పురుగు రానివ్వకుండా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా దీపపు ఎర్రలు, వీటినే మనం లైట్ ట్రాప్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ లైట్ ట్రాప్స్ అన్నవి మనం పొలంలో అక్కడక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇవి కూడా ఏంటంటే కరెంట్ వినియోగం అవసరం లేకుండా సోలార్ లైట్ ట్రాప్స్ అన్నవి కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక మనం ఈ సోలార్ లైట్ ట్రాప్స్ని కానీ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎక్కువ శాతం

రెక్కల పురుగులన్నీ కూడా ఈ కాంతికి ఎక్కువగా ఆకర్షింపబడి అక్కడ మనం సోలార్ లైట్ ట్రాప్లో కిందని మనం ఏర్పాటు చేసిన నీళ్ళలో పడి అవి చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ సోలార్ లైట్ ట్రాప్స్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ రెక్కల పురుగుల నియంత్రణ మనం చేసుకోవచ్చు. తద్వారా వాటి నుండి వచ్చే సంతతిని వాటిని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే కాకుండా లింగాకర్షణ బుట్టలు, దీంట్లో ఏంటంటే మనం పొలంలో పత్తి పంటలో కానివ్వండి, మొక్కజొన్నలో కానివ్వండి, వరి పంటలో కానివ్వండి, ఈ పంటల్లో మనకి లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 4 నుండి 5 చొప్పున కానీ మనం పెట్టుకున్నట్లయితే మగ రెక్కల పురుగులన్నీ కూడా ఈ లింగాకర్షణ బుట్టలకి ఆకర్షితులై అవన్నీ కూడా బుట్టల్లో పడడం అనేది జరుగుతుంది. తద్వారా మగ పురుగులన్నింటినీ కూడా మనం నివారించినట్లయితే ఆడపురుగులు గుడ్లు పెట్టకుండా మనం చేయవచ్చు అన్నమాట. తద్వారా పురుగుల సంతతిని కూడా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. అదే కాకుండా జిగురు అట్టలు, వీటిని ఏమంటామంటే స్టిక్కీ ట్రాప్స్ అని పిలుస్తాము, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని పిలుస్తాం. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, వాటిలో మరీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది తెల్లదోమ. అపరాల్లో కానివ్వండి, అలాగే మనకి ఇప్పుడు ఉన్న వాటిలో కొబ్బరి పంటలో కానివ్వండి, అలాగే మిర్చి పంటలో కానివ్వండి, తెల్లదోమ అన్నది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ తెల్లదోమను నివారించడానికి పసుపు రంగు జిగురట్లన్నీ మనం ఎకరానికి 20 చొప్పున కానీ మనం పెట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమ తాలూకు రెక్కల పురుగులు అన్నవి అవి గాలిలో విహరించేటప్పుడు ఈ యెల్లో కలర్ అంటే ఈ పసుపు రంగుకి ఆకర్షింపబడి వాటి తాలూకు రెక్కలు దానికి ఉండే జిగురికి అంటుకుని ఆ రెక్కలు ఊడిపోవడం వలన అవి ఎగరలేక అక్కడే ఉండిపోతాయి అన్నమాట. సో వాటి కోసం అని చెప్పి మనం ఈ జిగురట్టల్ని ఎకరానికి 20 చొప్పున కానీ మనం పెట్టుకున్నట్లయితే ఎక్కువగా వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేసే ఈ తెల్లదోమని చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలిరంగు జిగురట్టలు, ఇవేంటంటే ఎక్కువగా మిరపలో కానివ్వండి, అలాగే పత్తిలో కానివ్వండి, మనకి థ్రిప్స్ అంటే తామర పురుగులు ఎక్కువగా మనకి ఈ పంటలను నాశించి నష్టం కలుగు చేస్తాయి కనుక ఈ నీలిరంగు జిగురు అట్టలను కూడా మనం ఈ పంటల్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల నుండి మన పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది రైతు సోదరులు గతంలో ఎక్కువగా వేప నూనెని వాడడం అనేది జరిగేది, కాకపోతే ఇప్పుడు నూతనంగా వచ్చిన మందులన్నింటినీ వాడుకోవడంతో ఈ వేప నూనెని చాలా వరకు విస్మరించడం అనేది జరిగింది. సో మనం రైతు సోదరులకి చేసే సూచన ఏంటంటే తొలి దశల్లో ఉండే పురుగులు లేదా గుడ్ల తాలూకు నియంత్రణకి వేప నూనె లేదా వేపగింజల కషాయాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. సో ఏ పంటలో అయినా కానీ మొదటి పిచికారీ కిందన వేప నూనె కానీ మనం పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టనివ్వకుండా వాటి మీద ఈ వేప నూనె అన్నది థిన్ ఫిల్మ్గా ఏర్పడి గుడ్లు పెట్టడానికి ఆ రెక్కల పురుగు ఇష్టపడకుండా చేయడం అనేది చేస్తుంది. అట్లనే ఆల్రెడీ గుడ్లు పెట్టిన వాటిని పొదగనివ్వకుండా కూడా ఈ వేప నూనె కానివ్వండి, వేపగింజల కషాయం కానీ చేస్తుంది. ఒకవేళ చిన్న చిన్న లార్వాలు అంటే చిన్న చిన్న లద్ది పురుగులు ఏమైనా ఉన్నా కూడా ఈ వేప నూనెకి కానీ వేపగింజల కషాయానికి కానీ అవి నశించడం అన్నది మనం చేసుకోవచ్చు అన్నమాట. తద్వారా పురుగుల సంతతిని కూడా మనం నియంత్రించడానికి అవకాశం ఉంది. అదే కాకుండా గింజ మనం పాలు పోసుకునే దశలో ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనకి కంకినల్లి కానివ్వండి, అలాగే కంపునల్లి కానివ్వండి, ఈ రెండింటి నుండి కూడా వరి పంటని మనం కాపాడుకోవచ్చు. అంటే మనకి దాంట్లో కూడా మనం ఎక్కువగా ఈ పొగాకు లద్ది పురుగు లేదా తాలూకు ప్రజాతులకి ఎక్కువగా ఈ విషపేరలను తయారు చేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే 10 కేజీలు తవుడు, అలాగే 1 నుండి 2 కేజీలు బెల్లం, దాంతోపాటు థైడికార్బ్ కానివ్వండి, క్లోరిపైరిఫాస్ కానివ్వండి, ఏదైనా మందుని మనం కలుపుకుని తగినంత నీళ్లు వేసి అంటే ముందు తవుడిని బెల్లాన్ని కలిపి ఒకరోజు పులియబెట్టి మనం ఏ రోజైతే ఈ ఉండల్ని మనం పొలంలో వేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఈ పురుగు మందుని కానీ కలిపి

0: చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి వాటిని సాయంత్రం వేళల్లో ఈ పొలాల్లో మొక్కల దగ్గరలో మనం వేసినట్లయితే అందులో ఉండే ఆ బెల్లం వాసనకి తౌడు వాసనకి ఈ లద్ది పురుగులు ఆకర్షితులయ్యి దాంట్లో ఉండే థైడికార్బుక్ కానివ్వండి, క్లోరిపైరిఫాస్ మందుకు కానివ్వండి, అవి లోపలికి అంతర్వాహికగా లోపలికి తీసుకుంటాయి కనుక ఆ లద్ది పురుగులన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇదే కాకుండా మనం పంగలకర్రలు లేదా పక్షి స్థావరాలు అన్న వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి కూడా పొలంలో అక్కడక్కడ రెండు వెదురుబద్దలను తీసుకుని టీ ఆకారంలో మనం కానీ కట్టి పొలంలో కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే పక్షులు అన్నవి వచ్చి ఈ పంగలకర్రల మీద కొంతసేపు సేద తీరి తర్వాత ముఖ్యంగా శనగపచ్చ పురుగుని అలాగే పొగాకు లద్ది పురుగు తాలూకా లార్వాలు మనకు కనిపిస్తాయి కనుక ఈ పంగలకర్రల మీద ఉండే పక్షులు వాటికి ఆ పురుగులకి సహశత్రువుడు కనుక పక్షులు రావడం అట్లనే ఆ పురుగుల్ని తినడం అన్నది కూడా జరుగుతుంది. తద్వారా పురుగుల నియంత్రణ అన్నది కూడా మనం చేసుకోవచ్చు. కానీ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మొక్కజొన్న లాంటి పంటల్లో ఈ పక్షి స్థావరాలని ఫ్లవరింగ్ కన్నా ముందు అంటే మనకి ఈ పూత సమయానికన్నా ముందే ఏర్పాటు చేసుకోవాలి. పూత సమయానికి ఎప్పుడైతే పంట వస్తుందో ఆ టైంకి ఈ పంగల కర్రల్ని మనం తీసివేయాలన్నమాట. లేకపోతే మన పురుగుల్ని అవి తినడం కన్నా మన పంటను నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మనం వీటిని గింజ ఏర్పడే లేదా పాలు పోసుకునే దశలోనే మనం ఈ పంగల కర్రలన్నీ వాటిని తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా వివిధ పంటల్లో ఎలుకల నివారణ కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టీర్ వాళ్ళు ఎరా తెరా అనే కొత్త పద్ధతిని టెక్నాలజీని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ ఎరా తెరా పద్ధతులు ఏంటంటే ఒక పాలిథీన్ షీట్ని మన పొలం చుట్టూ అంటే వెదురు కర్రల సహాయంతో అలాగే బైండింగ్ వైర్ సహాయంతో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. పొలం గట్టు నుండి ఒక అడుగు దూరంలో మనం ఈ పాలిథీన్ షీట్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చుట్టుపక్కలంతా కూడా అంటే గట్టుకి ఈ పాలిథీన్ షీట్కి మధ్యలో నీళ్లు బాగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ పాలిథీన్ షీట్ని ఏర్పాటు చేసుకుని మనం లోపల వైపు మనకి వండర్ ట్రాప్స్ అంటే కిరాణా షాపుల్లో ఎలకల్ని పట్టుకునే బోన్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం లోపల వైపు ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ఎక్కడైతే ఏర్పాటు చేస్తామో అక్కడ అంటే ఎకరానికి ఒక 6 చొప్పున మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడైతే ఏర్పాటు చేస్తామో అక్కడ మాత్రమే మనం ఆ పాలిథిన్ షీట్కి రంధ్రాలు అంటే ఎలక దూరేంత రంధ్రాన్ని కానీ మనం ఏర్పాటు చేసినట్లయితే కంపల్సరీగా ఎలకల నియంత్రణ అన్నది చాలా వరకు ఈ ఎరాతెర పద్ధతితో మనం నియంత్రించవచ్చు అన్నమాట.
1: మీరింతవరకు ముందు జాగ్రత్తలతో పురుగు నివారణ సాధ్యం అనే అంశం గురించి కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ సీతారామశర్మ గారి అందించిన సమాచారం విన్నాం. ఇప్పుడు జానపద గీతం.

0: సంవత్సరంలో చివరిగా వ్యవసాయ సమాచారంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి ఆర్ పార్వతి గారు తెలియజేస్తారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ సూచన. భారత వాతావరణ విభాగం వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రానున్న వారంలో తేలికపాటి వర్షం అంటే 5.8 నుంచి 13.2 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32.7 నుంచి 33.2 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 20.8 నుంచి 21.9 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 76 నుంచి 80% ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 50 నుంచి 70% ఉంటుంది. గాలి వేగం గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రైతులకు ప్రస్తుత వాతావరణ సూచన. ప్రస్తుతం వెచ్చని వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్ష సూచనల పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇవ్వాలి. మోస్తారు తేమ ఇంకా అడపాదడప మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో అంటే వర్షం లేని వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులు రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను చేయడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన త్రాగునీరు అందించాలి. వేడి వాతావరణం నుండి పశువులకు రక్షణ కల్పించి ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు. రాగి పంటలో సూచించబడిన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నందున రైతులు పెద్దచోడి అలాగే ఇంద్రావతి వంటి రాగి రకాలను ఎకరానికి 4 నుంచి 5 కేజీల విత్తన మోతాదుతో విత్తనం వేసుకోవాలి. విత్తన శుద్ధి మొలక తెగుళ్లను తగ్గించడానికి అలాగే పంట ఆరోగ్యంగా ఎదగడానికి విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
0: మీరింతవరకు ఆర్ పార్వతి గారు అందించిన సమాచారం విన్నారు. పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఇప్పుడు వికసిత్ భారత్.
2: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు.

రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన

మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి, ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ,

0: స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పిఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పిఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పిఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పిఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్ మిర్యాల ఢీ పాడిన పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఠాగూర్ చిత్రం నుండి భువనచంద్ర రచించిన ఈ పాటకి మణిశర్మ సంగీతం వహించగా ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

ఠాగూర్ చిత్రం నుంచి ఒక పాట విన్నారు. ఇప్పుడు సమరసింహారెడ్డి చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన మణిశర్మ సంగీతం వహించగా ఉదిత్ నారాయణ, సుజాత ఆలపించిన పాట వింటారు.

సమరసింహారెడ్డి చిత్రం నుంచి పాట విన్నారు కదా. ఇప్పుడు గంగోత్రి చిత్రం నుంచి చంద్రబోస్ రచించగా ఎంఎం కీరవాణి సంగీతం వహించిన ఈ పాటను ఎస్పి చరణ్ శివర్దిని ఆలపించగా ఈ పాట వింటారు.

గంగోత్రి చిత్రం నుంచి ఒక పాట విన్నారు కదా. ఇప్పుడు మగధీర చిత్రం నుంచి చంద్రబోస్ రచించిన ఈ పాటకి ఎంఎం కీరవాణి సంగీతం వహించగా అనుజ్ గురువారా రీటా పాడిన పాట వింటారు.

0: స్వర్మాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి 9:30 స్వర్మాలిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి గారున్నారు. వారితో దేశ అభివృద్ధిలో ఈ 12 ఏళ్లలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి అనేక అంశాలపై చర్చిద్దాం. నమస్కారం కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సో ఈ 12 ఏళ్ల పాలనలో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు చాలానే వచ్చాయి. వీటి గురించి చర్చిద్దాం. ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పాల్సి వస్తే ఏ అంశాల గురించి చెప్తారు మీరు?
3: విద్యారంగము, ఆరోగ్యము, అదే సమయంలో దేశంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల వసతి, రోడ్ల నిర్మాణము, వివిధ రకాల సంక్షేమ పథకాలకు పేదలకు, కోట్లాది మంది ప్రజలకు ఈ 12

0: సంవత్సరాల సమయంలో మోడీ గారి ప్రభుత్వము నిరంతరం పనిచేస్తుంది. మోడీ గారు దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి వారు. వారు జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని యొక్క సమయం కంటే ఎక్కువ కాలము వారి రికార్డును వీరు బద్దలుగొట్టారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఉన్న విద్యా విధానంలో మనము పాశ్చాత్య యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది మన విద్యా విధానంలో. కేవలము ఉద్యోగము బ్రతుకు తీరే కాదు విద్య అంటే. విద్య అంటే దేశాన్ని గురించి ఆలోచించే విధంగా ఉండాలా, దేశ సంస్కృతిని, దేశము యొక్క మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆలోచించే విధంగా విద్య ఉండాలా. విద్య రెండు రకాలుగా ఉండాలి. ఒకటి అతను తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా, అదే సమయంలో దేశం కోసం ఆలోచించి గత చరిత్రలో దేశానికి ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు వారిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడం ఎట్లా, ఈ ఆలోచనతో ఒక సమూలమైన మార్పుతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ఆ జాతీయ విద్యా విధానం ద్వారా కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం కాదు, ఉద్యోగాల దృష్టిలో పెట్టుకొని విద్యను అభ్యసించడమే కాదు, లేదా కేవలము మన కుటుంబము మనము నేను అనే దాని నుంచి దేశము దేశం కోసం కూడా గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతో నూతన విద్యా విధానం వచ్చింది. పెద్ద ఎత్తున విద్యకు నిధులు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాకుండా ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం కోసం ఆ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుంది.
1: రైట్ సార్. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకం, మరి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరింది అంటారు?
0: భారతదేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున వారి యొక్క జేబు నుండి ఖర్చు అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే ఆరోగ్యము విద్య. ఆరోగ్యానికి ఒక సర్వే ప్రకారము ప్రతి కుటుంబము కుటుంబ ఆరోగ్యం కోసము లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో అది వాళ్ళని పేదతనం లేక నెట్టేస్తుంది. కాబట్టి దాని నుంచి పేదలను బయటికి తీసుకురావడం కోసము ప్రధానమంత్రి ఆ పథకాన్ని, ఆబా పథకాన్ని తీసుకొచ్చారు, ఆయుష్మాన్ భారత్. దాని కింద దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు, నగదు రహిత ఆరోగ్యం సదుపాయాలు పొందడం. దేశంలో ఎక్కడైనా మీకు ఆభా కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్, ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్స్ వాటిల్లో మీరు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ఉచిత ఆరోగ్య పథకం. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది.
1: ఆంజనేయరెడ్డి గారు, అతిపెద్ద రైతు సంక్షేమ పథకంలో ఒకటిగా చెప్పేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి మొన్ననే పిఎం కిసాన్ యోజన కింద 24వ విడత డబ్బులు నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఇప్పటికీ 22 విడతలుగా ఈ పథకం ప్రకటించిన తర్వాత 22 విడతలుగా సుమారు 4.5 లక్షల కోట్లు ఈ దేశంలో రైతుల ఖాతాలకు పంపించడం జరిగింది. 6,000 లెక్కన 3 విడతల్లో, సంవత్సరానికి 3 విడతల్లో 6,000 ఇస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలు, దేశంలో ఎక్కడైనా మీరు రైతులు పండించిన పంటను ఈ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చు. మనం చెప్తాం కదా, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశము, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమానికి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తుంది.
1: ఇక ఉపాధి విషయం వస్తే, ఉపాధి అలాగే సాంకేతికంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ధి గురించి వివరిస్తారా?
0: ఈరోజు మనకు తెలుసు యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా గ్రామీణ ఉపాధి పథకం ఉండింది. దాన్ని మనము పేరు కూడా మార్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు కాకుండా 125 రోజులు వారికి పనిదినాలు కల్పిస్తున్నాం. మనం 1,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి.
1: జీ రామ్జీ
0: పథకం కింద 100 రోజులు ఉన్నదాన్ని దాన్ని మళ్ళా 125 రోజులకు పెంచడం జరిగింది. మనము అందుకనే చెప్తాం.

0: ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ప్రస్తుతానికి ప్రపంచ దేశాల నుండి ఎదురు చూడకుండా ఈరోజు మన ఉదాహరణకి రక్షణ సామగ్రి ఉంది. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయి వరకు మనం వచ్చాం. రక్షణ మిసైళ్లు తయారు చేసాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి మన శత్రు దేశంలో. అనేక మంది యువకులు స్టార్టప్లు ప్రారంభించారు. ఇంతకుముందు 2014 వరకు ఈ దేశంలో ఎన్ని స్టార్టప్లు ఉండేదంటే కేవలం 340 స్టార్టప్లు మాత్రమే ఉండేది. ఈరోజు దేశంలో 160,000 స్టార్టప్లు ఉన్నాయి. ఆ 160,000 స్టార్టప్లో ఈరోజు 200 యూనికార్న్ సంస్థలుగా తయారయ్యాయి. దేశంలో ప్రధానమంత్రి గారు ఈ 12 యొక్క వారి సుదీర్ఘమైన పరిపాలనలో మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్లు కానివ్వండి, దేశంలో ఈరోజు మనకి 12 నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి గారి పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం అప్పుడే ఎట్లున్నాం 2014, ఈరోజు 2026 మనం ఏ స్థాయిలో ఉన్నామనేది సాధారణ మనిషికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది.
1: ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పిఎం ఆవాస్ యోజన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అయితే ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈరోజు రూరల్లో 4 ఇళ్ళు నిర్మించాము, పట్టణ ప్రాంతాల్లో 2 ఇళ్ళు నిర్మించాము. ఇళ్ళు నిర్మించడమే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో 12 వ్యక్తిగత మరుగుదొడ్లు మనం ఈ దేశంలో కట్టడం జరిగింది.
1: రైట్ సార్. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అనుసంధానిస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చినటువంటి వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
0: మోడీ గారు వచ్చిన తర్వాత రైళ్ళు, రైళ్లలో వసతులను మెరుగుపరచడం కోసమైన ప్రత్యేక దృష్టి సారించారు. వందే భారత్ రైళ్ళు, అదేవిధంగా కొత్త రైల్వే ట్రాకల నిర్మాణము, ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ, రైళ్ళు అనేక ప్రాంతాల విద్యుతీకరణ, మెట్రో రైళ్ళు చూడండి ఎంత వేగంగా మార్పు వచ్చిందో. మెట్రో రైళ్ళు ఒకప్పుడు మనకు కేవలము 250 మాత్రమే ఉండేది, ఈరోజు మెట్రో రైళ్ళు 1250 నడుస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త రైళ్లు తీసుకురావడము, కొత్త కొత్త ట్రాక్స్ వేయడము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వేగవంతమయ్యాయి. రైల్వే స్టేషన్స్ కూడా మనం చూసాం, ఈరోజు 5-star హోటల్స్ లాగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా మన నెల్లూరులో కూడా 110 రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది.
1: యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే,
0: యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక మాన్యా లాగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి 1 జూన్ యోగా దినంగా పాటిద్దామని చెప్పిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా 140 ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని విషయంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని ప్రపంచ దేశాలు అందుకుని పెద్ద ఎత్తున ఈరోజు యోగా ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారు.
1: సురక్షిత తాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించారనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి జలజీవన్ మిషన్ ఆ లక్ష్యాలను అందుకోగలిగిందంటారా?
0: జలజీవన్ మిషన్ చాలా వేగవంతంగా నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే, అనేక దేశాల్లో పరిశుభ్రమైన మంచినీరు అందనందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిలో పరిశుభ్రమైన నీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని వారు జేజేఎం అని మనం పిలుస్తాం, జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు 15,64,00,000 ఇళ్లలో మనం ఈ జల్ జీవన్ మిషన్ కనెక్షన్ ఇచ్చున్నాం. 81% ఈరోజు ఇళ్లలో దేశంలో ఈ జల్ జీవన స్కూల్స్ కానివ్వండి, లేదా ఇళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదో ఎక్కడ సమస్యలు కానివ్వండి, నేరుగా కుళాయి తిప్పితే నీరు వచ్చే పథకం ఏదైతే ఉందో అది జల్ జీవన్ మిషన్. అది ఇప్పటికే 81% పూర్తయింది. 2028 కల్లా 100% జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.
1: రైట్ సార్. ఇక చివరిగా 2047 వికసిత్ భారత్ లక్ష్యం అంటే స్వాతంత్ర శతాబ్ది నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పయనం గురించి మీ మాటల్లో.
0: ఖచ్చితంగా. ఈరోజు మనం ఎక్కడున్నాము, 2014 మనము ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మనం 11వ స్థానంలో ఉన్నాం, జీడిపిలో 11వ స్థానంలో ఉన్నాం. మనం ఈరోజు 5వ స్థానానికి వచ్చి ఉన్నాం.

0: ప్రధానమంత్రి వచ్చేటప్పటికి మన యొక్క జీడిపి ఎన్ని ట్రిలియన్లు? 2.14, అంటే 2,14,000 ట్రిలియన్ డాలర్స్లో ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఈ యొక్క 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి వచ్చాం జీడిపిలో. ఈరోజు మనం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తీసుకుపోవాలన్నాం. ఇప్పటికే మనం 4.14 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వచ్చాము. 4.14 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో ఉన్నాము. 2029 కల్లా మనం ఏదైతే ఆశిస్తున్నామో ప్రపంచ దేశాల్లో 3 దేశాల్లో హయ్యెస్ట్ జీడిపి దేశాల్లో మనం స్థానం సంపాదిస్తాము. దానికోసమే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిగతా ఈ 2029 కాలాన్ని కూడా దీన్ని
1: మీరన్నా ఈ పథకాల ద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధ్యమైందంటారు?
0: ఖచ్చితంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. అందరం కూడా భాగస్వాములు కావాలి, అందరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకుని ఏ కార్యక్రమం కూడా మతము లేదు, కులము లేదు. జనధన యోజన తీసుకొచ్చారు, కోట్లాది మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. అందులో కులం లేదు, మతం లేదు. మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లేదా ఒక రోడ్డు వేస్తున్నాం అంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, ఈ సిద్ధాంతం మీద ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారనే విషయంలో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి.
1: ధన్యవాదాలు కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి అభివృద్ధి మంత్రంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ముందుకు సాగుతోంది. సో 2047 వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

రేపటి ప్రసారాలలో భాగంగా 6:35 పొలం పనులు కార్యక్రమంలో సస్యరక్షణలో ట్రైకోడెర్మా సుడోమోనాస్ వాడుక ఉపయోగాలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. అనంతరం రైతులకు వాతావరణ సమాచారం ఉంటుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. అభివృద్ధి చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ధి స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి

0: పెంచడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: ఛోటే కిసానో కి బెహతర్ ఆజీవికా కే లియే, మహిళాఓ కి భాగీదారీ ఔర్ ఖేతీ మే బఢే ఇస్కే లియే ఖాద్య సురక్షా సునిశ్చిత్ కర్నే మే బ్రిక్స్ దేశో కి బహుత్ మహత్వపూర్ణ భూమికా హై, క్యోంకి ఆధీ ఆబాదీ తో యహీ రహతీ హై దునియా కి, ఔర్ 43% సే జ్యాదా ఉత్పాదన యహాన్ హోతా హై, తో ఆజ్ కి పరిస్థితియో మే బ్రిక్స్ దేశో కి కృషి మే భూమికా ఔర్ ఉస్మే భీ ఛోటే కిసాన్, మహిళాయే ఔర్ యువాఓ కి భూమికా అత్యంత మహత్వపూర్ణ హై. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రీటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026

0: పరీక్షను పారదర్శకంగాను అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ జాసన్ మీక్స్ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11 వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజ్కిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికత సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెంకీ చిత్రం నుండి సాహితి రచించిన ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించగా పుష్పవనం కుప్పుస్వామి కల్పన పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా కుషి చిత్రం నుండి చంద్రబోస్ రచించిన ఈ పాటకి మణిశర్మ సంగీతం వహించగా ఉదిత్ నారాయణ్ కవిత పాడిన పాట వింటారు.

కుషి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు సూర్యవంశీ చిత్రం నుండి షణ్ముఖ శర్మ రచించిన ఈ పాటకి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం వహించగా కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

సూర్యవంశం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు సింహాద్రి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీతం వహించగా టిప్పు కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

సింహాద్రి పాట నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు హుషారు చిత్రం నుంచి భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన ఈ పాటకు రదన్ సంగీతం వహించగా సిద్ధి శ్రీరామ్ పాడిన పాట వింటారు.

హుషారు చిత్రం నుంచి మంచి పాట విన్నారు. ఇప్పుడు మా అన్నయ్య చిత్రం నుండి శ్రీ హర్ష రచించిన ఈ పాటకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం వహించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర, ఉన్నీమీనన్, సుజ

మంచి పాట విన్నారు. ఇప్పుడు మా అన్నయ్య చిత్రం నుండి శ్రీ హర్ష రచించిన ఈ పాటకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం వహించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర, ఉన్నీమీనన్, సుజాత పాడిన పాట వింటారు.

మా అన్నయ్య చిత్రం నుంచి ఒక మంచి పాటను విన్నారు. ఇప్పుడు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి చక్రి సంగీత దర్శకత్వం వహించగా

ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం నుండి చంద్రబోస్ రచించిన ఈ పాటకు ఆర్పి పట్నాయక్ సంగీతం వహించిన ఈ పాట వింటారు.

స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు విన్నారు. గమనిక, రేపు ఉదయం 8:35 కర్ణాటక సంగీతం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిక్కిల్ సిస్టర్స్ అని పిలువబడే శ్రీమతి శీలా మరియు శ్రీమతి కుంజుమణిల వేణుగానం, శ్రీ కరైకుడి ఆర్మని మృదంగం, శ్రీ ఎం చంద్రశేఖరన్ వయోలిన్, శ్రీ టిహెచ్ వినాయక్రం ఘటం వింటారు.

దేవదాసు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఒక పాట విన్నారు. ఇప్పుడు దసరా బుల్లోడు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

దసరా బుల్లోడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు ఆరాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆరాధన చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు లారీ డ్రైవర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

లారీ డ్రైవర్ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు చంటి చిత్రం నుంచి చిత్ర పాడిన పాట వింటారు.

చంటి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు ముఠా మేస్త్రి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

మోటా మేస్త్రి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు ముద్దుల మావయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

ముద్దుల మామయ్య చిత్రం నుంచి మంచి పాట విన్నారు. ఇప్పుడు నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్

0: జనం.
1: తుఫానుల తయారయ్యి చూపు సురే కారం, వచ్చి పడి మిర్చిట పాదు కుడు బేరం.
0: జతపడు ఒక్కదఫ మతి చెడు సిగ్గు.

సోగ్గొడు పిల్లం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు. ఇప్పుడు చివరిగా అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు ఈ కార్యక్రమంలో చివరిగా చంటెబ్బై చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: acceptable and undermine the safety, security and stability of international maritime commerce in a sensitive region at a difficult time. The Sharjah affair was requested to convey India's strong concerns to his authorities and to ensure that US forces operating in the region take all necessary measures to prevent the loss of civilian life. As Prime Minister Narendra Modi and French President Emmanuel Macron prepare to jointly inaugurate the Bharat Innovate Summit in Nice, France on Sunday, the spotlight is on India's remarkable startup journey over the past 12 years. From around 350 recognized startups in 2014, India has emerged as the world's third largest startup ecosystem with over 2,35,000 DPIIT recognized startups and 131 unicorns. The 19th Mumbai International Film Festival, MIFF 2026, a week-long celebration of documentary, short fiction and animation cinema, is all set up to begin on Monday. Addressing a curtain raiser press conference in Mumbai today, Managing Director of National Film Development Corporation, NFDC, Mr. Prakash Magdum, informed that the competition section will feature 144 films, including 52 international and 92 national entries. In badminton, PV Sindhu has stormed into the women's singles semi-final of the Australian Open tournament in Sydney. The third-seeded Indian outclassed Chinese Taipei's Chen Suyu in a one-sided quarter-final clash today. Sindhu will face top seed Akane Yamaguchi of Japan in the semi-final tomorrow morning. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు రేపటి ప్రసారాలలోని కొన్ని ముఖ్యమైన ప్రసారాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనలు వింటారు. 6:30 చింతన, 6:35 పొలం పనులు కార్యక్రమంలో భాగంగా సస్యరక్షణలో ట్రైకోడెర్మా సుడోమోనాస్ వాడుక ఉపయోగాలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. అనంతరం రైతులకు వాతావరణ సమాచారం, 7:15 ఉదయ సమీరాలు, 8:35 కర్ణాటక సంగీతం వింటారు. ఈ కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ అని పిలువబడే శ్రీమతి శీల మరియు శ్రీమతి కుంజు మనల వేణుగానం, శ్రీ కరైకుడి ఆర్మని మృదంగం, శ్రీ ఎం చంద్రశేఖరన్ వయోలిన్, శ్రీ టిహెచ్ వినాయక్రమ్ ఘటం వింటారు. 8:59 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 లలిత సంగీతం, 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమంలో హలో బాగున్నారా కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. అనంతరం 2:31 సైనిక్ మాధురి, 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, అనంతరం 5:30 సంధ్యారాగాలు తెలుగు మెలోడీ చిత్రగీతాలు, 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా గుంజన్ ఫిట్నెస్ మంత్ర వికాసం. వికాసంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం గురించి తెలుసుకుంటారు. 7:15 పల్లెసీమలు, ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పర్వశ్రేణి ప్రాంతంలో ఖరీఫ్ వేరుశెనగ ప్రకృతి సాగులో యాజమాన్య పద్ధతులు అనే అంశంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి బాలా హుస్సేన్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు. అనంతరం జనపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు చిత్ర గీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యుఎస్ ప్రసాద్ సాక్సోఫోన్ వాయిద్యం వింటారు. 11:00 హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రేపటి ప్రసార విశేషాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు విన్నారు.

విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇక వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 29.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలోని సముద్రంలో తీరం వెంబడి చేపలు పట్టే మత్స్యకారులకు హెచ్చరిక: రానున్న 5 రోజుల్లో తమిళనాడు మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో, దక్షిణ బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లో, తూర్పు మధ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో, ఈశాన్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు రానున్న 5 రోజులు వెళ్లకూడదని వాల్టేరు వాతావరణ కేంద్రం వారు, అలాగే తుఫాను హెచ్చరికల కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15 దాటి 2 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్పై మీడియం వేవ్ ఎఫ్ఎం 102 MHz ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.